శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 3వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 25వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5 గంటల 56 నిమిషాలు దాటి 5 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: శ్రోతలు, మీరింతవరకు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. శ్రోతలు, మీరు వింటున్నారు భక్తిరంజన కార్యక్రమం. ఇప్పుడు విన్నాం ఒక ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రకటన విన్నారు. 103.2 మెగాహెడ్స్ పై కొనసాగుతోంది భక్తిరంజన కార్యక్రమం. ఇప్పుడు విన్నాం కామాక్షిదేవి సుప్రభాతం.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం మరియు కామాక్షిదేవి సుప్రభాతం శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన సుప్రభాతం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. నిలయంలో సమయం 6:40 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సూక్తి సుధ. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ ఎస్ నాగరాజు శర్మ గారిచే హితోక్తులు వింటారు.
1: కింస్కా

0: द्वर्णाश्रमाचारैः किन्दानैः किं तपस्यतः सर्वाघग्नोत्तमश्लोके न चेद्भक्तिरदोक्षजे భక్తిజ్ఞానవైరాగ్యతత్వములను ప్రబోధించే గ్రంథరాజమైన శ్రీమద్భాగవతమున శ్రీ సుఖమహర్షి పరీక్షితునకు అనేక విషయములను తెలుపుతూ, ఈ కలియుగమున ప్రతి ఒక్కరూ భక్తితో అధోక్షజుని సేవించిన తద్వారా సకల పాపహరమై సకల సంపత్ప్రదమగుననియు భక్తి లేనిది ఎటువంటి దానధర్మములను జపతపములను చేసినను ప్రయోజనము లేదనియూ అంటారు. భగవద్గీతలో కృష్ణుడు కూడా నాహం వేదైర్న తపస నదానేన నచేజ్జయ శక్య ఏవం విదో ద్రష్టుం దృష్టవానసి మాం యథ భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. వేదములచే గాని తపస్సులచే కాని దానములచే కాని యజ్ఞములచే గాని నన్ను చూడడం లేదా తెలుసుకోవడం అసాధ్యం. కేవలం నా యందు చేసే దృఢమైన భక్తికి మాత్రమే నేను గోచరమై సకలాభీష్టములను ప్రసాదిస్తానని అంటాడు. ఇదే విషయాన్ని కన్నడంలో విజయదాసుల వారు కూడా దానధర్మకి సిలుక, స్నాన మౌనకి సిలుక, గానయోగకి సిలుక, కాణికె కొట్టరి సిలుక, ఎణిసి జపిసలు సిలుక, నానావ్రతమాడలు సిలుక, ఏనేను కర్మకి సిలుక మానదే దృఢభకుతి మాతర విద్దరే తానాగి కరియదే బళయలి బందీగ కాణిసి కొంబను భక్తని అనుదిన అని పై భావాన్ని ప్రకటించారు. కావున ఇహపరములకు భక్తి సాధనమే సులభ సాధనమని తెలిసినది. త్రిమతాచారులు కూడా మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అనియు, ముక్తిర్నైజ సుఖానుభూతి రమలా భక్తిస్త తత్సాధనమనియు భక్తి సిద్ధాంతాన్నే ప్రతిపాదించారు కూడా. ఈ భక్తికి నిర్వచనం చెప్తూ మధ్వాచార్యులు, మహాత్మ్యజ్ఞాన పూర్వస్తు సుదృఢ సర్వతోదిక స్నేహో భక్తిరితి ప్రోక్తస్తయా ముక్తిర్నచాన్యత అనియు, జ్ఞానపూర్వ పరస్నేహో నిత్యో భక్తిరితీయతే ఇత్యాది వేదవచనం సాధనం ప్రవిదాయకం అని అన్నారు. అనగా జ్ఞానపూర్వకముగా భగవంతుని గుణములను తెలుసుకొని అతని యందు సుదృఢమైన అధికమైన స్నేహమును కలిగి ఉండుటే భక్తి అనియు, తద్వారా ముక్తి అనియు వేదవచనములు కలవని భావం. భగవంతుడు జ్ఞానప్రియుడు. జ్ఞానీ చ భరతర్షభ, జ్ఞానీ మత్ప్రియోతమ, మమ ప్రాణాహి పాండవాహ అనే భగవంతుడు చెప్పుకున్నాడు కూడా. ఇక్కడ పండ అంటే జ్ఞానం, పాండవులు అంటే జ్ఞానులు అని అర్థం. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. ఎవరైతే జ్ఞానపూర్వకముగా తెలుసుకుని ఎప్పుడు నా ఎందే మనస్సును నిలిపి భక్తిని కలిగి ఉండేవాడే నాకు ప్రియుడు, అతనికి నేను ప్రియుడనని భగవంతుడు స్వయంగా అంటాడు. కావున జ్ఞానపూర్వకమైన దృఢభక్తియే మోక్షమునకు మార్గమని, జ్ఞానులే భగవంతుని ప్రేమకు పాత్రులని తెలిసి పురంద్రదాసుల వారు కూడా, జ్ఞానీగళ అరస నీ నల్లదే జగకిన్ను మానదిందలి కాయవ దొరగల నా కాణి, జ్ఞానులకు దొరవైన నీవు తప్ప నన్ను కాపాడే దొర మరొకడు లేడని భగవంతునితో అన్నారు. ఈ విధంగా తెలుసుకుని భజించిన వాళ్లే పురాణ ఇతిహాసములలోని ద్రౌపది, భీష్ముడు, విదురుడు, అక్రూరుడు, అర్జునుడు మొదలగు వారు. భాగవతంలో ప్రహ్లాదుడు కూడా నరసింహస్వామిని ప్రార్థిస్తూ, గత జన్మములో ఇంద్రద్యుమ్నుడనే రాజు జ్ఞానపూర్వకముగా నిన్ను కొలిచినందుకే ఏనుగు జన్మమునున్నప్పటికీ ఆ గత జన్మము యొక్క స్మృతి సంస్కారం వలననే నిన్ను ప్రార్థించి ఆపదలో నుండి బయటపడినాడు. నీవు విద్యకు గాని, రూపమునకు గాని, ధనమునకు గాని, సంపదలకు గాని వసుడవు కావు, భక్తికి మాత్రమే వసుడవు అవుతావని మన్యే ధనాభిజన రూప తపస్సుతౌజా తేజప్రభావ వల పౌరుష బుద్ధి యోగాహ నారాధనాయాహి భవంతి పరస్యపుంసో భక్త్యాతుతోష భగవాన్ అని యూదపాయ అని అంటాడు. అట్లే వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయోహో విద్యా గజేంద్రస్యక కాజాతిర్విదురస్య యాదవపతే రుగ్రస్య కిం పౌరుషం కుబ్జాయా కమనీయ రూపమధికం కిం తత్సుధాంనోధనం భక్త్యా తుష్యతి కేశవ నతుదనే భక్త ప్రియ శ్రీపతిహి. మరొక దృష్టాంతము కూడా, దూర్జటి తన కాళహస్తీశ్వర శతకంలో ఏ వేదంబు పఠించె లూత భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం పునర్చకరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావముల నిదానముల్ చదువులయ్యా కావు మీ పాద సంసేవాసక్తియే కాక జంతుసతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటూ మరొక శతక పద్యంలో జ్ఞానలక్ష్మి జాగ్రత్ పరిణామముదైతో శ్రీకాళహస్తీశ్వర అని అన్నాడు.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ ఎస్ నాగరాజు శర్మ గారిచే భక్తికి సంబంధించిన హితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అదేవిధంగా 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లోని గుంతకల్లు బళ్ళారి రైల్వే మార్గంలో 3వ 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లోని గుంతకల్లు బళ్ళారి రైల్వే మార్గంలో 3వ 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1,264 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులకు వెల్లడిస్తూ
1: ఆంధ్ర ఆర్ కర్ణాటక జోడనే వాలే బహుత్ ఏక్ ఇంపార్టెంట్ ఎకనామిక్ కారిడోర్ మే రైల్వే కి థర్డ్ ఆర్ ఫోర్త్ లైన్ ఆర్ దూసరా హై కెమికల్ సెక్టర్ కో ఏక్ టోటలీ నయ తరికే సే భారత్ మే డెవలప్ కర్నే కే లియే ఏక్ నయీ స్కీమ్ అప్రూవ్ హుయీ హై ఆర్ కెమికల్ భీ సెమీకండక్టర్ కి తరహ ఏక్ ఫౌండేషనల్ ఇండస్ట్రీ హై ఇస్లియే బహుత్ ఇంపార్టెంట్ థా ఇస్ ఇండస్ట్రీ కే లియే ఏక్ నయ తరికే సే సోచనా.
0: ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి కఠినమైన శిక్షలు విధించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ ముసాయిదా బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రశ్నపత్రాల లీకేజీపై కఠిన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. ఇదిలా ఉండగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకల నిరోధానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లు ఆమోదానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆస్పరి మండల కేంద్రంలో సంజీవని కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఆస్పరిలోని ప్రజావేదికకు చేరుకుని ప్రసంగిస్తారు. అనంతరం ఆసుపత్రికి చేరుకుని రోగులు, ఆరోగ్య సిబ్బందితో ముచ్చటిస్తారు. రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకుంటారు. సాయంత్రం స్థానిక టీడీపీ కార్యకర్తలు నాయకులతో సమావేశమవుతారు. పోస్టల్ శాఖ ప్రాధాన్యతను గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ శాఖకు పూర్తి స్థాయిలో జవసత్వాలు తీసుకొస్తున్నారని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ది శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరులో ఆధునీకరించిన 2 సబ్ పోస్ట్ ఆఫీసులను నిన్న ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మరో 6 నెలల్లో జియో ట్యాగింగ్ సదుపాయంతో కూడిన బట్వాడా సేవలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. పూర్తి స్థాయి డిజిటల్ ఆర్థిక వ్యవస్థను తీసుకురాగలిగితేనే అవినీతిని తగ్గించడం సాధ్యమవుతుందని మంత్రి పేర్కొంటూ
2: డిజిటల్ ఎకానమీ పూర్తిగా వచ్చే విధంగా చేస్తేనే కరప్షన్ కొంతవరకు తగ్గుతుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎస్ఎంఎస్ ట్రాకింగ్ పెట్టాం, ఓటీపీ డెలివరీ పెట్టాం, త్వరలో జియో ట్యాగింగ్ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఒక పార్సిల్ ఒక ప్రాంతంలో బుక్ చేస్తే ఏ వెహికల్ లో ఎలా వెళ్తుంది, ఏ ప్రాంతంలో ఆగింది, ఎక్కడ డెలివరీ అయింది, ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ 6 నుంచి 8 నెలల్లో పూర్తిగా రాబోతా ఉంది. టెలికాం, పోస్టల్ డిపార్ట్మెంట్ ఆస్తులన్నీ సపరేట్ చేశాం. ఆ ఆస్తులన్నిటినీ కూడా నిరుపయోగంగా ఉండకుండా పోస్ట్ ఆఫీసుల పైన షేర్డ్ కోవర్కింగ్ స్పేసెస్ బిల్డ్ చేయటం గానీ అవి కూడా చేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.
0: డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో మాదక ద్రవ్యాల నివారణ భద్రతా కమిటీలపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యాసంస్థల్లో డ్రగ్స్ వినియోగిస్తే వాటి యాజమాన్యాలను బాధ్యులను చేయాలన్నారు. విద్యాసంస్థల క్యాంపసులతో పాటు వాటి వెలుపల

0: మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా మంజూరైన 10 లక్షల రూపాయల రుణంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ యూనిట్ ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపాధి కల్పన పథకాల ద్వారా రుణాలు పొందుతూ చిన్న తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించి కుటుంబాల ఆర్థికాభివృద్దికి తోడ్పడుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీ, తెలంగాణలోని చిట్యాల డ్రైపోర్టు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. లోక్సభలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కొత్త డ్రైపోర్టుల ఏర్పాటుకు లాజిస్టిక్ సాంద్రత ఆధారంగా రాష్ట్రాలను వివిధ జోన్లుగా వర్గీకరించినట్లు వివరించారు. తెలంగాణను గ్రీన్ జోన్లో చేర్చి అక్కడ డ్రైపోర్టుల కనీస విస్తీర్ణ పరిమితిని 7 హెక్టార్ల నుంచి 3 హెక్టార్లకు తగ్గించినట్లు తెలిపారు. పారిశ్రామిక డిమాండ్, మౌలిక సదుపాయాల అవసరాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త డ్రైపోర్టులకు ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. వచ్చే నెల 1వ తేదీన నిర్వహించనున్న విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉత్తరాంధ్రలోని 5 జిల్లాల నుంచి సుమారు 3 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రులు వి అనిత, కె అచ్చెన్నాయుడుతో కలిసి నిన్న పరిశీలించిన అనంతరం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు 13,000 మందితో థింసా నృత్య ప్రదర్శన నిర్వహించాలని సూచించారు. సభకు హాజరయ్యే ప్రజలకు తాగునీరు, అల్పాహారం, భోజనం అందించాలని ఆదేశించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,16,27,694 మంది ఓటర్లుండగా 3,71,56,171 పత్రాల డిజిటలీకరణ ప్రక్రియ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మిగిలిన 44,71,523 మందిని చిరునామా మారినా, మరణించినా, శాశ్వతంగా వలస వెళ్లినా, పలు పర్యాయాలు నమోదైన ఓటర్లుగా పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని గుంతకల్లు, బళ్ళారి రైల్వే మార్గంలో 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రకటన విన్నారు. మీరు వింటున్నారు ప్రసార వివరాలు. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. ఇంకా ఇదే కార్యక్రమంలో ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయజ్యత కార్యక్రమం ప్రసారమవుతుంది. అదేవిధంగా 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ డాక్టర్ ఎం అభిషేక్ గారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ నిజామాబాద్ వారి ప్రాయజిత కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలోని శ్రీ పాండురంగ స్వామి ఆలయ విశేషాలు వింటారు. వ్యాఖ్యానం ఎర్రంరాజు గారు మరియు డి నిర్మల గారు. ఈ కార్యక్రమ నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రంరాజు గారు. మీరు ఎంతగానో ఎదురు చూసే కార్యక్రమం హృదయ రాగల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా నంబర్ 8462245066. 10:12:40, 12:40, 1:40 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:05 హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్ర సమర్పణలో వింటారు. ఇక సాయంత్రం ప్రసారం కానున్న వివరాలు. 5:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా పసందైన పాటల కోరిక కార్యక్రమం అభిరుచి వింటారు. 5:30 లలిత సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:45 సినీ రంజని కార్యక్రమం వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఏడు గంటలకు ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు. 7:45 సినీ గీతాల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా ఇష్టమైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11:10 ఈనాటి మా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పాకిస్తాన్ సరిహద్దు అవల నుంచి ఉగ్రవాదం నిలుపు చేసే

0: సింధు జల ఒప్పందాన్ని కూడా నిలుపు చేసే ఉంచుతామని మన దేశం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల సప్లై చైన్లకు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రానివ్వలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో మన దేశం మొదటి పథకం గెలుచుకుంది. జండు కుమార్ పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో కాంస్య పథకం గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పేపర్ లీక్లు, పరీక్షా రంగంలోని అక్రమాలకు సంబంధించి కఠినమైన శిక్షలను ఖరారు చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ఈ ప్రతిపాదిత చట్టాన్ని వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు ఆకాశవాణికి తెలియజేశాయి. పేపర్ లీక్ కేసులో కఠినమైన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును తీసుకురానున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. కాగా పరీక్షా విధానంలో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA 47 మంది అధికారులను సర్వీస్ నుంచి తొలగించింది. ఈ అధికారుల్లో కొందరిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు. పేపర్ లీక్ల వివాదంలో చిక్కుకున్న NTAను పూర్తిగా ప్రక్షాళన చేయడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టారు. మరోపక్క NTA జనరల్ మేనేజర్ స్థాయిలోని సీనియర్ ప్రొఫెషనల్స్ నియామకాల కోసం ప్రకటన జారీ చేసింది. అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిభా సేతు పోర్టల్ ద్వారా 15 మంది యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి కూడా శ్రీకారం చుట్టింది. ప్రొఫెసర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా అమలు చేస్తున్న ఏజెన్సీ సంస్థాగత పునర్నిర్మాణంలో ఈ చర్యలు మొదటి అడుగని NTA ఒక ప్రకటనలో తెలియజేసింది. 2024 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ కింద పేపర్ లీక్లు, ఇతర పరీక్షా సంబంధిత నేరాలను దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. వివిధ సంస్థలు నిర్వహించే పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన నేరాలపై తక్షణమైన సమగ్రమైన దర్యాప్తు నిర్వహించే బాధ్యత ఈ టాస్క్ ఫోర్స్కు అప్పగించినట్లు ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలియజేశారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు మానుకునే వరకు సింధు జల ఒప్పందం నిలుపుదల కొనసాగుతుందని మన దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం చెప్పారు.
1: जहां तक इंडस वाटर ट्रीटी की बात है, सिंधु जल संधि की समझौते की बात है, इस पर हमारा पक्ष साफ है और हम लोगों ने समय समय पर आपको याद भी दिलाया है कि भारत का ये मानना है कि ये सिंधु जल संधि तब तक स्थगित रहेगा जब तक पाकिस्तान सीमा पार आतंकवाद को अपना समर्थन देना बंद नहीं करेगा.
0: తమ దేశంలో భారత్ కావాలనే వరదలు సృష్టిస్తుందంటూ పాకిస్తాన్ మీడియాలో వస్తున్న వార్తలను రణధీర్ జైస్వాల్ కొట్టిపారేశారు. ఈ నెల 20 తేదీ నుంచి 23 తేదీ వరకు జమ్మూ పరిసర పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ ఋతుపవన వర్షాల కారణంగానే చెనాబ్ నదిలో ప్రవాహాలు ఇటీవల పెరిగాయని, ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్లే చెనాబ్ నదిలో భారీ వరద స్థాయి సంభవించినట్లు పాకిస్తాన్కు చెందిన లాహోర్లోని వరద అంచనాల విభాగం కూడా ధృవీకరించిందని రణధీర్ జైస్వాల్ చెప్పారు.
1: The recent increase in flows in the Chenab River is a direct consequence of intense monsoon rainfall over Jammu and the adjoining catchment areas during the last 3 days. Significantly, Pakistan's own flood forecasting division, which is based in Lahore, in its flood advisory, which was issued on 22nd July at 17:18 hours local time, it attributed the high flood levels in the Chenab River to heavy rainfall over the upper catchment area. The rise in river flows is therefore a natural hydrological response to heavy rainfall and not the result of any deliberate action by India.
0: Nadilo pravahalu peragadam rutupavana varshala valla erpadina sahajamaina jala sambandhamaina parinama matramenani Bharat kavalani chesina cherya kadani ayana spashtam chesaru. వరద హెచ్చరికలు చేయలేదన్న ఆరోపణలపై స్పందిస్తూ ప్రత్యేక వరద హెచ్చరికలు జారీ చేయవలసిన అసాధారణ ప్రవాహ స్థాయికి ఈ కాలంలో నదీ ప్రవాహాలు చేరుకోలేదని జైస్వాల్ చెప్పారు. అందువల్ల వరదలకు సంబంధించిన సమాచారాన్ని భారత్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందనే ఏ వాదనపైనా వాస్తవ ప్రాతిపదిక లేదని కూడా రణధీర్ జైస్వాల్ అన్నారు. ఎప్పుడైనా అలాంటి పరిస్థితి తలెత్తితే మానవతా దృక్పథంతో దౌత్య మార్గాల ద్వారా పాకిస్తాన్తో వరద సమాచారాన్ని భారత్ తప్పనిసరిగా పంచుకుంటుందని ఆయన చెప్పారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించదని, తమ వైఖరి ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని కూడా రణధీర్ జైస్వాల్ చెప్పారు.

0: 1963 నుంచి జమ్మూ కాశ్మీర్ లదాఖ్లోని భారత భూభాగాన్ని చైనా చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని, అక్కడ భారత హక్కును చైనా కూడా అధికారికంగా అంగీకరించిందని ఆయన అన్నారు. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ సంఘర్షణల వల్ల ఏర్పడిన అంతరాయాలున్నప్పటికీ దేశంలో ఎరువుల సరఫరా చైను రక్షించేందుకు ప్రభుత్వాన్ని చర్యలు తీసుకుందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఎరువులు ఎటువంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. లోక్సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో నడ్డా 2025-26 కాలంలో జరిగిన పశ్చిమాసియా ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఎరువులు కీలకమైన ముడి సరుకుల సప్లై చైన్పై ప్రభావం చూపాయని నడ్డా చెప్పారు. ఈ సవాళ్లు ఎదురైనప్పటికీ వివిధ దేశాల నుంచి దిగుమతులను వైవిధ్యపరచడం, ప్రభుత్వం సమయానుకూలంగా జోక్యం చేసుకోవడం ద్వారా దేశంలో ఎరువుల లభ్యత చాలా వరకు తగు స్థాయిలో ఉందని కూడా మంత్రి తెలియజేశారు. ప్రయాణికుల భద్రతను పటిష్టం చేసేందుకు, సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు 3215 రైల్వే స్టేషన్లలో 13409 ప్రయాణికుల కోచుల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో అశ్విని వైష్ణవ్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో చొరబాటు గుర్తింపు, అనుమానాస్పదంగా తిరగడాన్ని గుర్తించడం, కింద పడిపోయిన వ్యక్తులను గుర్తించడం వంటి ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. 2023-25 వరకు గత 3 ఏళ్లలో ఈ ఏడాది జూన్ వరకు 9840 భద్రతా సంబంధితమైన సంఘటనలు గుర్తించినట్లు వైష్ణవ్ తెలియజేశారు. తన వీడియోపై స్పందించి సలహాలు అందించిన దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో యువత అందించిన అఖండ మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వీడియో ఇప్పటివరకు 30 కోట్ల 30 లక్షలకు పైగా వ్యూస్ దాటింది. విడుదలైన మొదటి 24 గంటల్లోనే అత్యధికంగా వీక్షించిన రీల్గా ఇది నిలిచింది. భారత్ రొమేనియా సంబంధాలను బలోపేతం చేయడానికి అందించిన సేవలకు గాను రొమేనియాలోని బుఖారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు డాక్టర్ ఆనరీస్ కాసా గౌరవ డిగ్రీని ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని స్వీకరించిన రాష్ట్రపతి ఈ పురస్కారాన్ని భారత్లో 140 కోట్ల ప్రజలకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న శాశ్వతమైన స్నేహాన్ని ఇది ప్రతిబింబిస్తుందని కూడా ద్రౌపది ముర్ము చెప్పారు. భారత్ రొమేనియా మధ్య బలమైన సాంస్కృతిక నాగరికత సంబంధాలు ఉన్నాయని కూడా రాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్లాస్కోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో ఝండు కుమార్ కాంస్య పథకం సాధించడంతో భారత్ తన పథకాల ఖాతాను తెరిచింది. ఆయన తన 2వ ప్రయత్నంలో 190 కేజీల బరువునెత్తి 130.9 పాయింట్లు సాధించి పోడియంపై స్థానం సంపాదించుకున్నారు. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ హరారే వేదికగా జరిగిన 2వ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు గురువారం నాడు జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 126 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన భారత్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లోనే చేసిన అర్ధశతకం సహాయంతో కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించగలిగింది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబ్వేతో జరిగిన 15 మ్యాచ్లో భారత్ 12 సార్లు విజయం సాధించగా జింబాబ్వే 3 మ్యాచ్ల్లో గెలుపొంది. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పాకిస్తాన్ సరిహద్దు అవల నుంచి ఉగ్రవాదాన్ని నిలుపు చేసేంతవరకు సింధు జల ఒప్పందాన్ని కూడా నిలుపు చేసే ఉంచుతామని మన దేశం స్పష్టం చేసింది. పశ్చిమాసియా సప్లై చైన్లకు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రానివ్వలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో ఝండు కుమార్ పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో కాంస్య పథకం గెలుచుకుని భారత్కు తొలి పథకాన్ని గెలిచిపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15

విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని మరియు ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమం ప్రభాతలహరి. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అదేవిధంగా 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ డాక్టర్ ఎం అభిషేక్ గారు వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రబోధ గీతం వినే ముందు మా ఆకాశవాణి శ్రోతలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తుంది నిజామాబాద్ ఎఫ్ఎం.

0: దేవునికి ముందుగా దేశాన్ని పూజించు అనే ప్రబోధ గీతం విన్నారు. మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా మడుగుల కామరా గొర్రెద పుల్లా సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు, వంగరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలీలవాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799905505.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీలవాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
4: 24 గంటలు అత్యవసర సేవలు.
3: NABH గుర్తింపు.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: మాతృత్వం ఒక మధురమైన వరం.
6: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
5: సంప్రదించండి
6: డాక్టర్ బండారి సుజాత,
5: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
6: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344. డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
4: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9444000437.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు విందాం ఓ సినీ భక్తి గీతం.

సినీ భక్తి గీతం విన్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 7:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, గొరకు సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరటం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి, ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.

0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
1: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
0: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
1: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
0: ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
0: ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.

0: డాక్టర్ హరిత కృష్ణ గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: మీరు ఒక పల్మనాలజిస్ట్ గా అంటే ఛాతీ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులుగా నిజామాబాద్ లో పనిచేస్తున్నారు. తరచుగా వింటుంటాం ఆస్తమా వ్యాధి వచ్చింది, ఆస్తమా వ్యాధి వచ్చింది అనే మాట. ఈ ఆస్తమా వ్యాధి అంటే ఏమిటి, ఇది ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది, వయసును బట్టి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా, అలాగే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటుందా?
1: మనకి ఊపిరితిత్తుల సమస్యలు అంటారా, మనకి చాలా రకాలుగా ఉంటాయండి. సో మన కామన్ గా వచ్చేది ఆస్తమా ఉంటుందండి, అట్లానే COPD అంటారు. కొంతమందికి క్రానిక్ గా ఇన్ఫెక్షన్స్ ఉండటం వలన బ్రాంకెక్టెసిస్ అని చెప్తారు. మన ఇండియాలో మోస్ట్ కామన్ గా చూసేది ట్యూబర్క్లోసిస్ అండి, టీబీ వ్యాధి అండి. అట్లనే కొంతమందికి నిమోనియా వస్తుంది. మనకి ILD అనే కండిషన్స్ ఉంటాయండి, మనకి ఏంటంటే మన ఆక్యుపేషన్ చేయడం వల్ల గానీ. సో అట్లా కూడా మనకి లంగ్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి.
0: సో ముఖ్యంగా ఈ ఆస్తమా వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎందువల్ల వచ్చే అవకాశం ఉంటుంది?
1: సో ఆస్తమా వ్యాధి అనేది మనకి కామన్ గా పేషెంట్ కంప్లైంట్ చేసేది ఏంటంటే దగ్గు రావటము, దగ్గు పొడి దగ్గు ఉండొచ్చు, అట్లనే తెమ్మడితో పాటు ఉండొచ్చు. అలాగే పేషెంట్ దమ్ము వస్తుంది, రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది, నిద్రలో లేచటం దమ్ముతో రావటం, అట్లనే పిల్లి కూతులు రావటము, నడుస్తా అంటే ఆయాసపడటము. సో ఇవన్నీ మనకి కామన్ గా మనం చూసే ఉంటది. అట్లనే పేషెంట్ కొంతమంది ఇట్లా ఇబ్బంది ఉన్నప్పుడు ఛాతీ ఒక బరువు ఉండగా అని చెప్తారు, బరువుగా ఉంది ఛాతీ. సో ఇట్లా కూడా మాకు కంప్లైంట్స్ అనేది
0: తీసుకోవడం,
1: ఊపర్ తీసుకోవడం కష్టంగా ఉంటది, చెస్ట్ హెవీ అయిపోతుంది. సో ఇవి కామన్ గా వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అండి. సో ఈ ఎందుకు అవుతుందంటే మనకి ఎప్పుడైతే మనకి కొన్ని ట్రిగర్స్ అంటూ ఉంటాయండి. సో ట్రిగర్స్ ఏం చేస్తాయంటే మన శ్వాస తీసుకునే రంధ్రాలు ఏవైతే ఉంటాయో, ముఖం నుంచి మనకి ఊపిరితిత్తుల్లో ఏవైతే దారులు వెళ్తాయో, వాటిని ఉబ్బటం చేస్తుంది, వాటిలో వాపు వచ్చేస్తుంది. వాపు వచ్చినప్పుడు క్లియర్గా ఉన్న పైపు చిన్నగా అయిపోవటం, ఆ చిన్నగా అయిపోయిన పైపు నుంచి గాలి లోపలికి వెళ్ళలేకపోవటం, దాంతో మనకి దమ్ముగా రావటము, పిల్లి కూతలు రావటము, ఛాతీ బరువుగా ఉండటం అనేది జరుగుతుందండి. సో మన ఇండియాలో ఆల్మోస్ట్ 17% పేషెంట్స్ బాగా దీంతో ఎఫెక్ట్ అవుతారండి. అట్లనే మనకి ఇండియాలో మోస్ట్ కామన్గా ఇది కర్ణాటక, అట్లనే చండీగఢ్, మళ్ళీ న్యూఢిల్లీ, సో ఇట్లాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువ కేసెస్ మనం చూస్తామండి.
0: అంటే ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటానికి ప్రధానమైన కారణం ఏమైనా ఉంది?
1: ఆ ప్రాంతాల్లో ఎందుకంటే అండి, సో అక్కడ మనకి పోలన్స్, కర్ణాటక బెంగళూరు చూసుకున్నాం అనుకోండి, అక్కడ పోలన్ ఉండేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అట్లానే మనకి చండీగఢ్ అండ్ న్యూఢిల్లీ ఏరియాస్ లో మనకి ఏంటంటే అక్కడ మనకున్న పొల్యూషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో చండీగఢ్ లో మనకి ఎప్పుడైతే పంటలు అయిపోతాయో వాళ్ళు అక్కడ దాన్ని భూమిని మనం మంట పెడతాం కదా, సో అక్కడి నుంచి వచ్చే పొల్యూషన్, అట్లానే నార్మల్ గా ఉన్న పొల్యూషన్ కూడా ఎక్కువ అవటంతో కూడా మనకి ఎక్కువ ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటాయి అక్కడ.
0: ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడానికి మనకున్నటువంటి ఆధారాలు ఏమిటి?
1: దీనికి గుర్తించడానికి మనకి సింప్టమ్స్ ఇందాక మనం డిస్కస్ చేసాం. సో మనకి దగ్గు రావటం, ఛాతీ బరువుగా ఉంటాం, పిల్లి కూతులు ఉంటాము, దమ్ము రావటం. సో వీటితో పాటు ఏంటంటే అండి, మనకి కొన్ని టెస్ట్లు ఉంటాయి, పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము. అట్లానే మనకి DLCO టెస్ట్లు ఉంటుంది. మనకి సాధారణంగా మనం 6 meters నడవగలుగుతున్నాము, నడిచే డిస్టెన్స్ మనం నడవలేకపోతున్నాము. ఆ సమయంలో కూడా మనకి ఏంటంటే మనం రోజు రెగ్యులర్ గా చేసేది కూడా మనం చేయలేకపోతున్నాము డిస్టెన్స్. సో మనం మన అందుబాటులో ఉన్నది మనం రోజు మనం మానిటర్ చేసుకోగలది. సో ఏంటంటే దీని ప్రకారం కూడా మనం చెప్పుకోగలుగుతాం, మనకి దమ్ము ఎక్కువ అవుతుంది, సో ఐ నీడ్ టు గెట్ ఇట్ ఇన్వెస్టిగేటెడ్, మనం చెక్ చేసుకోవాలనేది.
0: ఇప్పుడు ఆస్తమా వ్యాధి రావడానికి ఒక వ్యక్తి తీసుకున్న ఆహార పదార్థాలు కూడా ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉందా?
1: ఉంటాయండి. సో ఇప్పుడు ఎట్లా అంటే మనకి ప్రతి మనిషి ఇంకో మనిషి నుంచి వేరు ఉంటారండి, మనకు పడింది వేరే వాళ్ళకి పడకపోవచ్చు. సో దేర్ ఇస్ అంటే దానికి ఏది కూడా క్లియర్ గా ఉండదు, ఇది తింటేనే వస్తుంది. ఒకరికి పడింది ఇంకొకరికి పడకపోవచ్చు. ఒకరికి స్వీట్స్ తింటే వస్తుంది, ఒకరికి మనం తీసుకునే నట్స్ వలన, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు, పీనట్స్ తీసుకుంటారు, అవి వాళ్ళకి పడకపోవచ్చు. కొంతమందికి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ పడకపోవచ్చు. సో ఎవ్రీ ప్రతి ఒక్క మనిషి డిఫరెంట్. సో
0: వాళ్ళని బట్టి అతను తీసుకునే పదార్థాలని బట్టి కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు.
1: తినే తిండి వల్లనే కాదండి, మనకు ఒక్కొక్కసారి మనము కొంతమంది ఎక్సర్సైజ్కి వెళ్తారు, జిమ్కి వెళ్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేసిన వెంటనే వాళ్ళకి దమ్ము వస్తుంది. సో మనకి ఏంటంటే ఆస్తమా అనేది ఎక్సర్సైజ్

0: ఎక్సర్సైజ్ చేయడం వలన కూడా పెరగచ్చు రావచ్చు, ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. సో వీళ్ళల్లో కూడా ఏంటంటే దీని వలన మనము ఎక్సర్సైజ్ చేయకుండా ఆపేయటం అంటూ ఉండదు. సో ఒకవేళ మనకి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అనేది ఏర్పడుతుంది అన్నప్పుడు మనం దానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఎట్లా అంటే, మనం ఎక్సర్సైజ్ చేసే ముందు మనం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఇన్హేలర్స్ వాడితే బిఫోర్ దట్ ఎక్సర్సైజ్ మనకి బెటర్ ఉంటుంది, విల్ నాట్ హ్యావ్ దట్ సింప్టమ్స్ అండి.
1: డాక్టర్ గారు, ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా?
0: ఉంటుందండి. సో మనకి ఎట్లా అంటే అండి, మనకి 70% ఆఫ్ ద కేసెస్ జెనెటిక్ గా కూడా వస్తుంది. అంటే స్ట్రాంగ్ హిస్టరీ అంటే మన పేరెంట్స్ గానీ తల్లిదండ్రులు గానీ లేకపోతే మన సిస్టర్స్ గానీ ఒకవేళ ఉంటే, మనకు వచ్చే పూర్వీకులు ఉంటే మనకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో జెనెటిక్ గా రావచ్చు, అట్లనే మనకి మనం చేసే పనుల వలన గానీ
1: వృత్తి బట్టి
0: కూడా ఉంటది. సో ఒకవేళ మనం ఫార్మర్స్ అండి, పొలంలో పనిచేసుకుంటాం, పొలంలో మనం పెరిగే గడ్డి నుంచి అక్కడ మనకి ఫంగల్ చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో దాని నుంచి కూడా మనకి రావచ్చు. మనము పౌల్ట్రీ ఫార్మింగ్ అంటాము వాళ్ళల్లో, అట్లనే మనం బర్రెల్ని పాలు పిండుతారు వాళ్ళు. సో వాళ్ళు అందరు మేతలు వేస్తారు. సో దాని నుంచి కూడా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వలన కానీ అక్కడ నుంచి వచ్చే డస్ట్ వలన కానీ, సో దాంతో కూడా మనకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి.
1: ముఖ్యంగా పరిశ్రమల్లో పనిచేస్తుంటారు కొంతమంది కార్మికులు,
0: మనకి ఇప్పుడు బీడీఎఫ్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు, కొంతమంది మన కాటన్ మిల్లో వర్క్ చేస్తారు, రైస్ మిల్లో వర్క్ చేస్తారు, అట్లనే మనకి రోడ్ ట్రాఫిక్ పోలీస్ ఎవరైతే ఉంటారు వాళ్ళు కాన్స్టెంట్ గా పొల్యూషన్ కి ఎక్స్పోజ్డ్ ఉంటారు. సో వాళ్ళల్లో కూడా మనకి ఆస్తమా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరూ ఏంటంటే హై రిస్క్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళల్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకే వస్తుంది అని కాదు, వాళ్ళల్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయని.
1: డాక్టర్ గారు, ఒక వ్యక్తికి ఆస్తమా వచ్చి ఉంది అనుకుందాం, కానీ అది ఆస్తమా వ్యాధి అనేది అతను గుర్తించలేదు, గమనించలేదు, ఆ పరిణామం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఆస్తమా వ్యాధి ముదిరితే గనక అతని శరీరంలోని ఇతర అవయవం అంటే వేరే ఆర్గన్ ఏదైనా దెబ్బతినే అవకాశం ఉందా?
0: సో సార్, ఇప్పుడు మనకి ఆస్తమా కొన్ని కొన్ని సార్లు ట్రీట్మెంట్ తీసుకోకుండానే కూడా ఒక్కొక్కసారి రిజాల్వ్ అవుతుంది. సో అట్లా రిజాల్వ్ అయినప్పుడు మనకి పేషెంట్ ఏంటంటే, సరే వచ్చింది కదా, రిజాల్వ్ అయిపోయింది, దాన్ని వాళ్ళు అశ్రద్ధ చేస్తారు, దానికి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోరు. అదే ఒకవేళ బాగా క్రిటికల్ అయిపోయింది, దాని వలన ప్రాణభయం కూడా ఉంటుంది, ఎగ్జాజర్బేషన్ అయిపోయి అంటే చాలా సివియర్ కండిషన్గా అవుతుంది. అంటే ఎంత కండిషన్కి వెళ్తుందంటే పేషెంటు 4 అక్షరాలు మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడతాడు. సో మనకి పేషెంట్ దాని వలన స్పృహ తప్పటం కానీ, ఆల్టర్డ్గా అంటే మాట సరిగ్గా మాట్లాడిపోవటము, ఏదో పడి అట్లా మాట్లాడటం, అట్లా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇఫ్ మనం దాన్ని వదిలేసాము, దాన్ని మనం ట్రీట్ చేయలేదు, అంత సివియర్ కండిషన్కి వెళ్ళింది, దాని వలన ప్రాణభయం కూడా ఉంటుందండి. సో దాన్ని మనము గుర్తించాలి, జబ్బు గురించి మనం తెలుసుకుంటూ దాన్ని అదుపులో పెట్టు అంటే దాన్ని మనం కంట్రోల్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఇట్లాంటి ఎగ్జాజర్బేషన్స్ డెత్కి కాజ్ అవటం అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది.
1: డాక్టర్ హరితకృష్ణ గారు, మరి ఆస్తమా వ్యాధి సోకిన తర్వాత, నిర్ధారణ అయిన తర్వాత దీన్ని తగ్గించుకోవడానికి ఉన్న వైద్య విధానాలు ఎలా ఉన్నాయి?
0: సో మనకి పేషెంట్కి ఆస్తమా అని నిర్ధారణ అయినాక మనకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే, పేషెంట్ మనకి రెగ్యులర్గా వచ్చి కనిపించుకొని ఆయాసం ఉంది అని చెప్పుకొని మనం టెస్ట్ చేసుకొని నాకు ఆస్తమా నిర్ధారణ అవుతుంది కదా సార్. సో ఆ టైంలో మనం పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. వి పుట్ దెమ్ ఆన్ ఇన్హేలర్స్, ఇన్హేలర్స్ మీద పెడతామండి, ఇన్హేలర్స్ మీద అట్లనే వేరే మెడిసిన్స్ మీద పెడతాము. సో ఇన్హేలర్స్లో కూడా మనకి 2 రకాలుగా మెడిసిన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మెయింటెనెన్స్ థెరపీ అంటాము, రెండోది రెస్క్యూ థెరపీ అంటాము. సో ఏంటంటే పేషెంట్కి మనం మందులు కరెక్ట్గా వాడుతూ ఉంటా అంటే తన యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంది, తనకి రాత్రిపూట లేచి కూర్చుంటాం కానీ, దమ్ము రాకపోవటం కానీ, పిల్లి కూతులు రాకపోవటం కానీ అట్లా ఉండి చేస్తా అంటే వాళ్ళని మనము మెయింటెనెన్స్ థెరపీ మీద పెడతాము. అదే ఒక్కొక్కసారి వీళ్ళల్లో మెయింటెనెన్స్ థెరపీల మీద ఉన్న పేషెంట్స్ ఒక్కొక్కసారి ఏంటంటే వేరే మళ్ళీ ట్రిగర్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు, వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఇన్ఫ్యూజ్ అయినప్పుడు, లేదంటే క్రానిక్గా జలుబు ఉండడం వలన కానీ, లేదంటే మనకి యాసిడ్ రిగర్జిటేషన్ దాంతో ఉన్నప్పుడు కానీ, వేరే ఏ కారణాల వల్ల అయినా కానీ జబ్బు ఒకసారి పెరిగిందనుకోండి, ఆ టైంలో మనం రెస్క్యూ మెడికేషన్స్ అనేవి పెడతాము. ఏంటంటే మనం ఆ మెడిసిన్ ఆ పీల్చే రెస్క్యూ మెడిసిన్స్ వాడితే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్లే వరకు కొంచెం మన చేతిలో టైం ఇస్తుంది. రాత్రి ప్రాబ్లం వచ్చింది, మనం మన రెస్క్యూ మెడిసిన్ మన చేతిలో ఉంటే మన అది వాడిన
1: ప్రాణాపాయం నుంచి మనం బయట అవకాశం
0: టైం ఉంటుంది. అదండి,
1: ఒకవేళ ఆస్తమా వ్యాధికి వైద్య చికిత్స ప్రారంభించిన తర్వాత నిర్ణీత కాలం ఏమైనా ఉంటుందా? ఇన్ని రోజులు పడుతుంది, ఇంతకాలం పడుతుంది తగ్గడానికి అని చెప్పడానికి?
0: సార్, ఇప్పుడు మనకి ఆస్తమా ఎట్లా అంటే అండి, సో మనకి ఒక సైకిల్ లాంటిది. మనం ఎప్పటి వరకు అయితే మనం ఒక ట్రిగర్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో అప్పటి వరకు మనకి మందులు వాడుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే ట్రిగర్ అంటే మనం చేసే పనుల వల్ల కానీ, మనం వేసుకునే మందుల వల్ల కానీ, మన ఎక్స్పోజ్ అయిన పొల్యూషన్ వల్ల కానీ, సో ఇట్లా లేదంటే మనకు వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, సో ఇవన్నీ మనం ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటాయో, మనం వీటికి ఎప్పుడైతే ఎక్స్పోజ్ కాకుండా ఉంటామో అప్పుడు మనం డోసెస్ అనేది తగ్గించుకోవచ్చు. బట్ అగైన్ మనం ఎప్పుడైతే బాడీ దానికి రెస్పాన్స్ మళ్ళీ ట్రిగర్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆ టైంలో మన సింప్టమ్స్ మళ్ళీ వస్తాయి. సేమ్ లైక్ బీపీ అండ్ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ, సో అట్లా మనకి దీనికి మందులు వేసుకుంటూ ఉండాలి. వన్స్ ద డిజీజ్ ఇన్ కంట్రోల్ మనం డోస్ అనేది తగ్గించుకోవడానికి ఉంటుందండి.
1: డాక్టర్ గారు, మరో విషయం, ఇప్పుడు ఆస్తమా సోకిన వ్యక్తి మందులు వాడుతూనే ఆహార నియమాలు పాటించాల్సి ఏమైనా ఉంటుందండి?
0: అదే అండి, మనం ఇందాక అనుకున్నాం కదండి, సో ప్రతి ఇండివిజువల్ వేరుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టునంది, సో వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఇవాళ ఏది తీసుకుంటున్నాము, మనం తిన్న వలన మన సింప్టమ్స్ ఎట్లా ఉన్నాయి, మనకు సింప్టమ్స్ పెరగటం ఏమైనా జరిగిందా, లేదంటే ఇవాళ మనం తిన్నాక మనం వెన్ వీఆర్ డూయింగ్ మనం నడుచుకుంటున్నాం, రోజు నడిచే దానిలో మనకి దమ్ ఎక్కువ తేడా ఏమైనా వచ్చిందా, మన సింప్టమ్స్ ఏమైనా పెరిగినాయా, సో మన బాడీ గురించి మనకి ఇంకా బాగా తెలుస్తుంది. సో ఇట్లా కాకుండా ఇన్ కేస్ మనకి ఎలర్జన్ టెస్టింగ్ కూడా ఉంటుంది, సో ఎలర్జన్ టెస్టింగ్ లో మనకి ఏ పదార్థాలు పడుతున్నాయి పడట్లేదు అనేది మనకి తెలుస్తుంది. దాని ప్రకారంగా ఓకే నాకు ఇది పడట్లేదు, సో దిస్ ఐ షుడ్ అవాయిడ్ ఇన్ ఇది నేను నా డైట్ లో అవాయిడ్ చేస్తే బెటర్, దీన్ని నేను తీసేస్తే బెటర్, సో అట్లా కూడా మనం చేయొచ్చు.
1: మరో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందన్నారు, అలాగే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే అవకాశం ఏమైనా ఉందా?
0: లేదండి, ఆస్తమా అంటే అది కమ్యూనికబుల్ డిజీజ్ కాదు, ఒకళ్ళ నుంచి ఇంకొకరికి వచ్చేది కాదు.
1: బాగుంది డాక్టర్ హరిత కృష్ణ గారు, మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి ఆస్తమా వ్యాధి అంటే ఏమిటి, ఆ వ్యాధి ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున మా శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
3: మీరు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

బీర్కూర్ మండలం బహిరాపూర్ గ్రామంలోని శ్రీ పాండురంగస్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

ఈరోజు మనమంతా తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటున్నాం. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు. తెలంగాణలో దీనిని యాకాశి అని అంటారు. హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి తొలి ఏకాదశి పండుగ అన్ని పండుగలకి తొలి పండుగగా చెప్పుకుంటాం. ఏకాదశిని మొత్తం సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అంటే ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తం సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు వస్తాయన్నమాట. అయితే ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసును కలిపే 11 ఈ 11. ఈ 11 ఏకోముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. తొలి ఏకాదశి విశిష్టత, ఆషాఢమాస ఏకాదశి తొలి ఏకాదశిగా, ఆషాఢశుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు. దీనిని శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది ఏకాదశి వరకు శేషపాన్పుపై శయనిస్తాడు. నిజానికి శయన ఏకాదశి అంటే ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు, పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు ఈరోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేగాక ఈరోజు నుంచి కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ఏకాదశి వరకు చాతుర్మాస్య వ్రతంగా భక్తులు వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశులు ఉపవాసాలు, పూజలు నిర్వహిస్తారన్నమాట. ఇంకా కొన్ని మాటలు వినే ముందు ఇప్పుడు ఒక పాట విందాం. అంతకంటే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

0: చేయకండి. ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తొలి ఏకాదశి పండుగ విశేషాలు తెలియజేసుకుంటున్నాం మనం. అయితే భక్తులందరూ కూడా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తారని చెప్పుకున్నాం కదా. ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక శుక్ల ఏకాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరిస్తారన్నమాట. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారు సూర్యచంద్ర గ్రహణంలో భూమి దానాలు ఇచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రతానికి ఉన్నటువంటి మహత్యంను పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఒక పాట విందాం.

0: శ్రోతలు పాట విన్నారు. నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతిలో మంటగా ఉండటం, అజీర్తి మలబద్ధకం వేధించటం, తరచుగా వాంతులు వెక్కిళ్ళు రావటం, ఇంకా పచ్చకామలు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్ కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
2: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు.
1: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
2: ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
3: డాక్టర్ అభిషేక్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, కాలేయం యొక్క విధులు ఏముంటాయి? ఇది దెబ్బతిన్నప్పుడు ఫ్యాటీ లివర్ అనే మాట మనం వింటుంటాం. అంటే లివర్ సామాన్యంగా సాధారణంగా ఉండాల్సిన స్థితి నుంచి ఉబ్బెత్తుగా మారటం, వాపు రావటం, అంటే ఫ్యాటీగా తయారు కావటం, ఎందుకు ఇలా తయారవుతుంది? అలా తయారు కావడానికి గల కారణాలు ఏముంటాయి?
4: కాలేయంకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి, కానీ మీరు ఒక స్పెసిఫిక్ పదం వాడారు, ఫ్యాటీ లివర్ అనేది.
3: ఫ్యాటీ లివర్
4: ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద టాపిక్ యాక్చువల్లీ.
3: ఓ,
4: సో ప్రెజెంట్లీ కాలేయం సంబంధించిన ప్రాబ్లమ్స్లో జనరల్గా జనాలకు తెలియకుండానే ఈ ఫ్యాటీ లివర్ అనేది పెద్ద ప్రమాణంలో ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్యాటీ లివర్ ఏముంటుందంటే, నార్మల్ లివర్లో ఫ్యాట్ అంటే కొవ్వు శాతం బాగా తక్కువ ఉంటుంది. 5% కంటే ఎక్కువ కొవ్వు శాతం పెరిగితే దాన్ని ఫ్యాటీ లివర్ అని అంటారు. 5% కంటే ఎక్కువ పెరుగుతుంది అంటే ఏమవుతుంది అంటే, లివర్ సెల్స్ ఏది ఉంటుందో దాని చుట్టుపక్కన మొత్తం ఫ్యాట్ వచ్చేసి లివర్ కొంచెం గట్టిగా అవుతుంది. ఇది ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందంటే, నార్మల్గా ఫస్ట్ జస్ట్ ఫ్యాట్ వస్తుంది, దాన్ని ఫ్యాటీ లివర్ అని అంటారు. దాని తర్వాత లివర్ సెల్స్కి పనిచేయడానికి అది కొంచెం ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది, అప్పుడు లివర్ సెల్కి వాపు వస్తుంది. లివర్ సెల్కి వాపు వచ్చినప్పుడు లివర్ టెస్ట్ కొంచెం పెరుగుతుంది, దాన్ని స్టీటో హిపటైటిస్ అని అంటారు. దాని తర్వాత లివర్ గట్టిగా ఎత్తుంది, దాన్ని ఫైబ్రోసిస్ అని అంటారు. దాని తర్వాత లివర్ మొత్తం చెడిపోయి ఖరాబ్ అవుతుంది, దాన్ని సిరోసిస్ అని అంటారు. ఇదే సిరోసిస్ కొన్ని పేషెంట్స్లో ఫ్యూచర్లో క్యాన్సర్ రూపంలో మారచ్చు, దాన్ని హిపాటోసెల్యులర్ క్యాన్సర్ అని అంటారు. జనరల్గా ఫ్యాటీ లివర్ జనాలకు ఎప్పుడు తెలుస్తుందంటే, ఏదో వేరే కారణాల వల్ల అల్ట్రాసౌండ్, నార్మల్ అల్ట్రాసౌండ్ చేపిస్తారు, అప్పుడు వాళ్లకు ఇన్సిడెంటల్గా ఈ ఫ్యాటీ లివర్ అని ఇస్తారు. సో లక్షణాలు పెద్దగా ఏమి ఉండవు దీనికి. ఎప్పటి వరకు లివర్ బాగా దెబ్బతిని, లివర్ ఖరాబ్

0: అవుతుందో అప్పటి వరకు పేషెంట్కి ఎలాంటి లక్షణాలు ఉండవు.
1: ఓ,
0: పేషెంట్ ఫ్యాటీ లివర్తో లివర్ ఖరాబ్ అయ్యేస్తేనే వాళ్లకు అయ్యో మా లివర్ చెడిపోయిందని
1: తెలుస్తుంది. అది కూడా వేరే పరీక్షలు చేస్తున్నప్పుడు బయటపడుతుంది.
0: వేరే దానికి ఏదో వేరే కారణం కొరకు అల్ట్రాసౌండ్ చేస్తే దాంట్లో ఫ్యాటీ లివర్ అని తెలుస్తుంది.
1: ఇది రావటం మూలంగా మనిషి యొక్క ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతింటుంది?
0: జనరల్గా నేను ఫస్టే చెప్పాను, లక్షణాలు పెద్దగా ఉండవు. దీంట్లో నేను కొన్ని పదాలు వాడాను, జస్ట్ ఫ్యాటీ లివర్ స్టేటో హిపటైటిస్ అంటే లివర్ కి వాపు. లివర్ కి ఎప్పుడు వాపు వస్తుందో, జనరల్ గా పేషెంట్ కి కొంచెం వీక్నెస్ రావడం కానీ, తొందరగా అలసిపోవడం కానీ, లేకుంటే రైట్ సైడ్ లో పై భాగంలో కడుపు చిన్నగా నొప్పి ఉండడం కానీ అట్లా జరుగుతుంది. కానీ ఆ దాన్ని కూడా పేషెంట్ పెద్దగా పట్టించుకోరు. అది సో ఎప్పటి వరకు లివర్ చెడిపోదో అప్పటి వరకు పేషెంట్స్ మా దగ్గరికి రారు.
1: ఇది చెడిపోవడానికి దారి తీసే ఆహార నియమాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే జీవన విధానంలో ఏమైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటుందా?
0: జనరల్గా ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ ఓన్లీ.
1: ఓ,
0: సో లైఫ్ స్టైల్ డిసీజ్ ఓన్లీ. సో దీనికి రావడానికి ముఖ్యంగా కారణాలు ఏముంటాయి, దీనికి రావడానికి ముఖ్యంగా ఏ పెద్ద కారణాలు ఉన్నాయో దాన్ని బట్టి దీని టైప్స్ని డిసైడ్ చేశారు. సో ఫస్ట్ ఇప్పటి వరకు దీనికి ప్రధానంగా కారణం ఆల్కహాల్ ఉండే,
1: మద్యపానం.
0: సో దాన్ని ఆల్కహాల్ మూలంగా వచ్చే ఫ్యాటీ లివర్ని ఆల్కహోలిక్ ఫ్యాటీ లివర్ అని అంటారు. దాని తర్వాత లివర్ చెడిపోతే దాన్ని ఆల్కహోలిక్ లివర్ డిసీజ్ అని అంటారు. కానీ ఇప్పుడు ఆల్కహాల్ కాకుండా వేరే కారణాల వల్ల కూడా లివర్ చెడిపోతుంది. ఇంకా ఆల్కహోలిక్ ఫ్యాటీ లివర్ కంటే వేరే కారణాల వల్లనే ఇప్పుడు ఎక్కువ మంది ఫ్యాటీ లివర్ లేకుంటే సిరోసిస్ కానీ ఈ జబ్బులతో వస్తున్నారు. ఇప్పుడు వేరే కారణాలు ఏముంటాయి అంటే, దాన్ని నాన్ ఆల్కహోలిక్ ఫ్యాటీ లివర్ కింద పట్టుకుంటాం. దానికి ప్రధానంగా మెయిన్ కారణాలు అంటే ఒబెసిటీ, అతిగా బరువు ఉండడము, లావుగా ఉండడము. దానివల్ల ఏమవుతుందంటే బయట మనకు పేషెంట్ ఫ్యాటీగా కనిపిస్తాడు, కానీ అదే ఫ్యాటు వేరే ఆర్గన్స్లో కూడా డిపాజిట్ అవుతుంది. సో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎట్లా అంటే, మీకు ఒక చార్టెడ్ అకౌంటెంట్ లాగా, మీరు టెస్ట్ చేస్తున్నారు, మీకు జస్ట్ ఇన్సిడెంటల్గా ఫ్యాటీ లివర్ కనిపించింది. లివర్లో ఫ్యాట్ ఉంటే వేరే అవయవాల్లో కూడా ఫ్యాట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఫ్యాటీ లివర్ ఏం చెప్తుందంటే, మీ బాడీలో కొవ్వు శాతం ఎక్కువ పెరిగింది, వేరే అవయవాల్లో కూడా ఉంది, ఇప్పుడు జాగ్రత్త పడాలి అన్నమాట. సో నేను చెప్పింది ఒకటి ఒబేసిటీ, దెన్ డయాబెటీస్ షుగర్ వ్యాధి, దెన్ కొన్ని మెడికేషన్స్ కూడా ఉంటాయి. మెడికేషన్స్ ఏముంటాయి అంటే, జనరల్గా కొన్ని హార్ట్ సంబంధించింది అమెడారన్ అని వాడతారు, నెక్స్ట్ కొన్ని యాంటీబయాటిక్స్ నైట్రోఫిరంటైన్ అని ఉంటుంది, ఇంకా ఫిట్ సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి వాల్పరిక్ యాసిడ్స్ అని, ఇంకా కొన్ని క్యాన్సర్ సంబంధించిన మెడికేషన్స్ కూడా ఉంటాయి. ఈ మెడిసిన్స్ ద్వారా కూడా లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. నెక్స్ట్ కొందరు లావుగా ఉంటారు, వాళ్ళు తొందరగా బరువు తగ్గియాలంటారు, కానీ తొందరగా ఫాస్ట్గా బరువు తగ్గితే కూడా లివర్ ఫ్యాట్లో చేరుకుంటుంది, సారీ ఫ్యాట్ లివర్లో చేరుకుంటుంది, దాంతో కూడా ఫ్యాటీ లివర్ పెరగచ్చు.
1: ఇది వయసును బట్టి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ఇప్పుడు ఫస్ట్ ఎట్లా అంటే, ఓల్డ్ ఏజ్ పీపుల్లోనే ఉంటుందని అనుకున్నారు, కానీ ఈవెన్ ఇప్పుడు ఈ జంక్ ఫుడ్స్ వల్ల, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ వల్ల కూడా చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది.
1: వయసును బట్టి పెరుగుతూ ఉంటుందా? ఒకవేళ మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురు కావచ్చు?
0: ఇప్పుడు ఫ్యాటీ లివర్ డిసీజ్కి స్టేజెస్ కూడా ఉంటాయి, కొన్ని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని అల్ట్రాసౌండ్లో ఇస్తారు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. సో స్టార్టింగ్లో మీకు ఎప్పుడు గ్రేడ్ 1 కనిపిస్తుందో అప్పుడే జాగ్రత్త పడాలి, లేకపోతే కొన్ని ఇయర్స్లో ఆ గ్రేడింగ్ పెరుగుతూనే పోతుంది, దాని తర్వాత లివర్ ఖరాబ్ అవుతుంది.
1: అది పూర్తిగా చెడిపోయిన తర్వాత దాన్ని రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది?
0: సో దీంట్లో నేను మీకు గ్రేడింగ్ చెప్పాను కదా, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ యాక్చువల్లీ రివర్సిబుల్. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ మనం మొత్తంగా నయం చేసుకోవచ్చు,
1: తగ్గించుకోవచ్చు,
0: మొత్తం తగ్గించుకోవచ్చు. కానీ గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ ఇంకా సిరోసిస్, సిరోసిస్ అయితే ఇర్రివర్సిబుల్, అది అయితే రిపేర్ కాదు. కానీ గ్రేడ్ 3 కొన్నిసార్లు అవ్వచ్చు, మాక్సిమం టైమ్స్ కాదు.
1: ఇప్పుడు దాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత దాని స్థానంలో మరో కాలేయాన్ని అమర్చడానికి ఎంతవరకు అవకాశం ఉంది?
0: ఇప్పుడు ఎట్లా అంటే, నేను మీకు చెప్పాను గ్రేడ్ 1, గ్రేడ్ 2 రివర్సిబుల్ అని. ఒకవేళ రివర్ట్ మీరు మీ బరువు తగ్గిస్తున్నారు, అది అయ్యే కారణాలు మొత్తం తగ్గిస్తున్నారు అంటే మేబీ చాలా సార్లు నార్మల్కి వచ్చేస్తుంది. సో దాన్ని మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు లివర్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, సిరోసిస్ అని అంటాము, అప్పుడు లివర్ నయం కాదు,

0: సో దాన్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, మనిషి లివర్ ఆ లివర్ తీసేసి వేరే హెల్దీ లివర్ని అక్కడ పెడతారు.
1: దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?
0: ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా ఆర్గన్స్ వచ్చినాయి, లివర్, కిడ్నీ. ఓకే, సో జనరల్గా ఇమ్యూనోజెనిసిటీ అంటాము, అంటే ఒక ఆర్గన్ని ఒక్క బాడీలోకి వెళ్ళి తీసి వేరే బాడీలో వేస్తే జనరల్గా ఏ బాడీలో మనం వేస్తామో అది ఆర్గన్ని రిజెక్ట్ చేయడానికి చూస్తుంది.
1: అంటే
0: ఇది నాది కాదు, ఇది నాది కాదు, దీన్ని తీసేయండి లేకుంటే నేను తీసేస్తాను అని.
1: ఫారిన్ బాడీ,
0: ఫారిన్ బాడీ. సో దాన్ని ఇమ్యూనోజెనిసిటీని తగ్గడానికి మన బాడీ ఇమ్యూనిటీ వ్యతిరేకంగా కొన్ని మెడిసిన్స్ ఇస్తాం మనం. సో దాంట్లో కిడ్నీతో కంపేర్ చేస్తే లివర్ ఇస్ లెస్ ఇమ్యూనోజెనిక్, అంటే దానికి తక్కువ మెడిసిన్స్ అవసరం పడతాయి, తక్కువ జాగ్రత్తలు అవసరం పడతాయి. కిడ్నీకి చాలా జాగ్రత్తలు అవసరం పడతాయి. అండ్ సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి. ఈవెన్ మనము సక్సెస్ రేట్ ఎట్లా అంటే 5 ఇయర్స్ సక్సెస్ రేట్ అని అంటాం. సో జనరల్గా ఫస్ట్ ఇయర్లో ఇట్ ఈస్ నియర్ అరౌండ్ 90-95%. 90-95% పేషెంట్స్ 1 ఇయర్ జీవిస్తారు, బతుకుతారు వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ తర్వాత. అండ్ నియర్లీ 70-73% ఆఫ్ ది పేషెంట్ 5 ఇయర్స్ వరకు బతుకుతారు.
1: డాక్టర్ అభిషేక్ గారు, మరో విషయం ఏంటంటే వేరే లివర్ని అమరుస్తున్నప్పుడు అందులో కొంత భాగాన్ని తీసుకోవచ్చా, లేదా పూర్తి రూపాన్ని కలిగిన లివర్ని మనం అమర్చవలసి ఉంటుందా?
0: లేదు, లివర్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు 2 టైప్స్ ఉంటాయి, ఒకటి క్యాడవర్, ఒకటి లైవ్ డోనర్. డోనర్స్ చెప్తున్నాను, అంటే ఎవరు లివర్ పెడతాం మనం. సో జనరల్గా క్యాడవర్ అంటే ఎవరన్నా బ్రెయిన్ డెడ్ వ్యక్తి ఉంటారు, వాళ్ళు ఇక సర్వైవ్ కారు. సో అలాంటి పేషెంట్స్ బాడీలోకి వెళ్ళి అవయాలు తీసి ట్రాన్స్ప్లాంట్కి చేస్తారు, లివర్ కానివ్వండి కిడ్నీ కానివ్వండి. సో అప్పుడు ఏం చేస్తారు అంటే మ్యాక్సిమం హోల్ లివర్ తీస్తారు. దాన్ని కూడా ఒకవేళ ఎక్కువ రెసిపియంట్స్ ఉన్నారు, అంటే ఎక్కువ మంది ఉన్నారు ఎవరికి లివర్ అవసరం పడుతుందో, వాళ్లకు కొన్ని పార్ట్స్ పెడతారు. అండ్ లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. లైవ్ డోనర్ అంటే ఇప్పుడు ఒక లైవ్ వ్యక్తి ఉన్నారు, వాళ్ళ బాడీలోకి వెళ్ళి లివర్ది ఒక పార్ట్ తీసి ఈ పేషెంట్కి పెడతారు. సో నేను మీకు ఒక ఐడియా ఇస్తున్నాను, అంటే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ లివర్ పార్ట్స్ లో.
1: ఓకే ఓకే. అసలు ప్రధానంగా ఈ లివర్ చేసే పనులు ఏముంటాయి మనిషి శరీరం లోపల?
0: లివర్ కి కొన్ని లక్షలాది ఫంక్షన్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్ ఫంక్షన్ ఎట్లా అంటే, ఒకటి ఇమ్యూనిటీ, నెక్స్ట్ గ్లూకోజ్ మెటబాలిజం అంటే బాడీలో గ్లూకోజ్ మెయింటైన్ చేయడానికి, నెక్స్ట్ ఇప్పుడు మన బాడీలో ప్రతి ఆర్గన్ ప్రతి సెల్ ఉంటుంది కదా, అది బ్లడ్ ఆక్సిజన్ తీసుకొని కొన్ని చెడ పదార్థాలు తయారు చేస్తాయి. లివర్ ఏం చేస్తుంది అంటే ఆ చెడ పదార్థాలని ప్యూరిఫై చేసి లేకుంటే అలాగే మోషన్ ద్వారా బయటపడేస్తుంది. కిడ్నీస్ ఏం చేస్తాయి, ఆ చెడ పదార్థాలని యూరిన్ ద్వారా బయటపడేస్తుంది. ఇది సో ఇన్ సింపుల్ లాంగ్వేజ్ మన బాడీలో ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడానికి, మన బాడీని ప్యూర్ ఉంచడానికి లివర్ చాలా అవసరం.
1: ఇప్పుడు జీర్ణశక్తికి కాలేయానికి మధ్య సంబంధం ఏమైనా?
0: చాలా సంబంధం ఉంది. ఎందుకంటే జీర్ణశక్తికి ఎట్లా అంటే కొన్ని జ్యూసెస్ అవసరం పడతాయి. ఈవెన్ ఆ జ్యూసెస్, బైల్ అనే జ్యూస్ ఉంటుంది, అది లివరే తయారు చేస్తుంది.
1: పైత్యరసం
0: అంటాము కదా, అది లివర్ తయారు చేస్తుంది. లివర్ తయారు చేసి పసర సంచి అంటాము, గాల్ బ్లాడర్, గాల్ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి కింద జారి ఫుడ్తో మిక్స్ అవుతుంది, మిక్స్ అయ్యి డైజెషన్ అవుతుంది.
1: ఇప్పుడు అధికంగా భోజనం చేయటం అంటే అవసరాన్ని మించి భోజనం చేసే లక్షణం కొద్దిమందికి ఉంటుంది, దాని మూలంగా ఈ లివర్ దెబ్బతిన ప్రమాదం ఏమైనా ఉంటుందా?
0: అవును, మీరు అధికంగా భోజనం చేస్తున్నారు అంటే అధికంగా మీరు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో దాంతో కూడా ఫ్యాటీ లివర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి.
1: సో మొత్తం మీద లివర్ ఫ్యాటీ లివర్ కాకుండా, అంటే ఫ్యాటీ లివర్ తయారు కాకుండా ఒక సాధారణ వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
0: ఫస్ట్ ముఖ్య ప్రధాన కారణాలు ఏంటంటే అల్కోహాల్, అల్కోహాల్ మానేయాలి కంప్లీట్. సరే, నెక్స్ట్ కొందరికి షుగర్ ఉంటుంది, సో షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాల, అంటే బరువు పెరగనీయద్దు, లావుగా ఉండకూడదు. అతి లావుగా ఉన్న వాళ్ళు బరువు తగ్గించాల. ఇప్పుడు నేను మీకు చెప్పాను గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ రివర్సిబుల్ ఉంటుందని, కానీ రివర్స్ ఎప్పుడు అవుతుంది అంటే మినిమం 10% అన్న వెయిట్ లాస్ అవ్వాలా మీరు, ఇప్పుడు ఉండే వెయిట్కి 10% అన్న వెయిట్
1: తగ్గాలి.
0: అవును, ఒక వ్యక్తి ఒకవేళ ఎగ్జాంపుల్ 80 కేజీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు మినిమం 8 కేజీస్ అన్న తగ్గాల. అది కూడా ఫాస్ట్గా కాదు, స్ట్రాటజిక్గా, ఎందుకంటే ఫాస్ట్గా తగ్గితే కూడా ఫ్యాటీ లివర్ పెరుగుతుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అని చెప్పాను కదా, ఈ ఫ్యాటీ లివర్ కి డయాగ్నోసిస్ ఎట్లా చేస్తాం మనం,
1: అంటే ఎలాంటి పరీక్ష విధానం
0: చేస్తాం? సో

0: దీంట్లో టూ టైప్స్ టెస్ట్ ఉంటుంది, ఒకటి నాన్ ఇన్వేసివ్, ఒకటి ఇన్వేసివ్. ఇన్వేసివ్ టెస్ట్ అంటే మనం ఏమన్నా శాంప్లింగ్ తీస్తున్నాం దాంట్లోకి వెళ్ళి, దాన్ని ఇన్వేసివ్ అంటారు. నాన్ ఇన్వేసివ్ అంటే జస్ట్ మనం పైనుంచి చూస్తున్నాం. ఇప్పుడు అల్ట్రాసౌండ్ ఉన్నది, నార్మల్ స్కానింగ్, అది నాన్ ఇన్వేసివ్ టెస్ట్. ఓకే, సో దాంట్లో ఎట్లా అంటే నేను మీకు గ్రేడింగ్ చెప్పాను, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఆ గ్రేడింగ్ ఎట్లా డిసైడ్ అవుతుందంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది అది చూస్తారు, అది కూడా వేరే ఆర్గన్స్తో కంపేర్ చేసి. జనరల్గా గ్రేడ్ 1లో లెస్ దెన్ 33% ఫ్యాట్ ఉంటుంది, గ్రేడ్ 2 అంటే 33-66% ఫ్యాట్, గ్రేడ్ 3 అంటే మోర్ దెన్ 66% ఫ్యాట్, అండ్ దీనికంటే ఎక్కువ పెరిగితే సిరోసిస్ అని చూస్తారు. సిరోసిస్ ఇప్పుడు నేను మీకు లక్షణాలు చెప్పాను, జనరల్గా పేషెంట్కి ఏమి లక్షణాలు కనిపించవని, కానీ ఒకవేళ సిరోసిస్ వచ్చింది అనుకోండి, అంటే లివర్ చెడిపోయింది, సో పేషెంట్ అప్పుడు కొన్ని లక్షణాలతో వస్తారు. ఏం లక్షణాలు ఉంటాయి అంటే మొత్తం బాడీ వాపు రావడం, జాండిస్, పసిరికలు రావడం, రక్తం వాంతులు అవ్వడం, మోషన్ల రక్తం రావడం, నల్లగా మోషన్ రావడం, పొట్ట ఉబ్బిపోవడం, పొట్టలో వాటర్ రావడం, ఇవి సిరోసిస్ లక్షణాలు. నెక్స్ట్ ఈ అల్ట్రాసౌండ్ తర్వాత ఇంకొకటి నాన్ ఇన్వేజివ్ టెస్ట్ ఏముంటుందంటే ఫైబ్రోస్కాన్. ఫైబ్రోస్కాన్ ఏమి కాదు, ఇట్ ఈస్ అల్ట్రాసౌండ్ లాగానే మెషిన్ ఉంటుంది, అది కూడా పైనుంచే చూస్తుంది, కానీ అది లివర్ ఓన్లీ లివర్ని చూస్తుంది, వేరే వాళ్ళని చూడదు. అది లివర్ ఎంత గట్టిగా అయింది అది మెజర్ చేస్తుంది.
1: డాక్టర్ గారు చివరి ఒక మాట ఏంటంటే, అసలు కాలేయం లేకుండా మనిషి మనగడ సాధ్యమా?
0: లేదు, కాలేయము బాడీలో అందరికంటే పెద్ద ఆర్గన్, లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ది బాడీ, ఎవరు సర్వైవ్ కాలేరు. కానీ లివర్కి ఎట్లా అంటే ఒక వరదానం ఉంది, 30-50% ఆఫ్ ది లివర్ డ్యామేజ్ అయినా కానీ అది రీజనరేట్ చేసుకుంటుంది
1: తనకు తాను సెల్ఫ్.
0: ఎస్, సో ట్రాన్స్ప్లాంట్లో కూడా ఇదే ఇది వాడతారు, అంటే కాన్సెప్ట్ వాడతారు. డోనర్లోకి వెళ్ళి తీస్తున్నారు, మరి డోనర్ సంగతి ఎట్లా రీజనరేట్ అవుతుంది? ఓకే, మనం ఒక పార్ట్ పెడుతున్నాము, కొంచెం వరకు రీజనరేట్ అవుతుంది.
1: సో కాలేయం లేకుండా మనిషి మనగడ సాధ్యం కాదు. బాగుంది డాక్టర్ అభిషేక్ గారు, మరి ఇప్పుడు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, అసలు ఫ్యాటీ లివర్ ఏ విధంగా తయారవుతుంది, దాని మూలంగా ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి, వాటిని ఏ విధంగా మనం నివారించుకోవచ్చు అనే విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
3: మీరు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇంతటితో ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: సృష్టి రచన నిర్వహణ కోసం భగవత్ శక్తి ఎన్నో రీతులలో ఉత్పన్నమవుతోంది. ఆ సంప్రదాయంలో ఎన్నో ఆరాధన పద్ధతులు, ఆధ్యాత్మిక సంవిధానాలు వ్యక్తమయ్యాయి. విష్ణువు భక్తజన సంరక్షణ కోసం ఎన్నో అవతారాలు ధరించాడు. దశావతారాలకు అతీతంగా భక్తుల ఉద్ధరణ కోసం శ్రీహరి మరెన్నో రూపాలలో వ్యక్తమయ్యాడు. ఆ పరంపరలోనిదే పాండురంగస్వామి ఆకృతి. ఆ ఆకృతికి సంబంధించిన ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదేశాలలో ఉన్నాయి. ఆ నేపథ్యంలోనిదే బీర్కూర్ మండలం బహిరాపూర్ గ్రామంలోని శ్రీ పాండురంగ విఠలస్వామి రుక్మిణీమాత ఆలయం. ఈ దివ్య సన్నిధి విశేషాల్ని ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. రండి.
1: బీర్కూర్ మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో, కామారెడ్డి జిల్లా కేంద్రానికి 43 కిలోమీటర్ల దూరంలో, నిజామాబాద్కు 38 కిలోమీటర్ల దూరంలో బైరాపూర్ గ్రామంలోని శ్రీ పాండురంగ విఠల రుక్మిణీ క్షేత్రం అలరారుతోంది.
0: బీర్పూర్ నుండి పోతంగల్కు వెళ్లే ప్రధాన రహదారి గుండా వెళుతూ సాంబాపూర్ గ్రామం దాటగానే అక్కడి నుండి కుడివైపుకు వెళ్లే రోడ్డు వైపు మళ్లితే అక్కడి నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉండే బైరాపూర్ గ్రామానికి వెళుతుంటే రోడ్డుకు ఇరువైపులా పచ్చటి పంట పొలాలు, చెట్లు స్వాగతం పలుకుతాయి.

0: గ్రామానికి చేరుకోగానే రోడ్డు ప్రక్కనే వర్ణరంజితంగా గోచరమయ్యే శ్రీ పాండురంగ విఠలస్వామి రుక్మిణీమాతల ఆలయం కానవస్తుంది. మొదట్లో శ్రీకృష్ణుని ప్రతిమతో కనబడే ఆర్చిగుండా ఆలయ ప్రధాన ప్రాంగణంలోకి చేరుకోవచ్చు. విశాలమైన ప్రాంగణం, చుట్టూ ప్రహారీ గోడ, నీటి కుళాయిలతో పాటు రావి, వేప, మర్రి, ఉసిరి లాంటి వృక్షాలు అందంతో పాటు వచ్చిన భక్తుల్ని ఆహ్లాదపరుస్తాయి.
1: తూర్పుకు అభిముఖంగా కనబడే భైరాపూర్ పాండురంగ విఠలేశ్వరుని ఆలయ గోపురంపై ఆయా దేవీ దేవతల విగ్రహాలు వర్ణరంజితమై సమున్నతంగా దర్శనమిస్తాయి. ఆలయ ప్రాకార గోడలపై శ్రీకృష్ణ లీలలను వర్ణించే ప్రతిమలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి.
0: స్వామివారి ప్రధాన ఆలయానికి ఎదురుగా సమున్నత ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. దీనికి ఆనుకుని గర్భాలయానికి ఎదురుగా గరుత్మంతుడి ప్రత్యేక సన్నిధి నెలకొని ఉంటుంది.
1: ఆలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా కనబడే గణపతి నాగశేషులను దర్శించుకొని ఆలయ ప్రధాన మంటపంలోకి అడుగెడతారు భక్తులు.
0: విశాలమైన మంటపంలోకి ప్రవేశించిన భక్తులకు చలవరాతి బండలు ప్రకాశమానమై కానవస్తూ చల్లని ప్రశాంత వాతావరణం భక్తులకు శుభ ఆహ్వానాన్ని పలుకుతాయి. ఎటు చూసినా శ్వేతవర్ణపు ఆలయ శోభకులు భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలోకి తీసుకువెళతాయి.

గర్భాలయానికి ఎడమవైపు ద్వారపాలకులుగా శృంగి భృంగిలు గోచరమవగా, కాస్త కింది భాగంలో ఎడమవైపున పాండురంగడి పరమభక్తులైన

నాందేవ్ మహారాజ్, భక్త తుకారాములు, కుడివైపున జ్ఞానేశ్వర్ మహారాజ్, గోరా కుంభరలు కానవస్తారు. అలాగే గర్భాలయ ద్వారానికి పైభాగాన వైకుంఠ నివాసం చిరు సన్నిధి కొలువై ఉంటుంది. ఈ దివ్య సన్నిధిలో ప్రశాంతమైన పాలసముద్రం మధ్యలో సహస్ర పడగలు గల ఆదిశేషుడు అనే పాముపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి యోగ నిద్రలో కొలువైన ప్రతిమలు గోచరిస్తాయి.

0: ఇంకా ఈ దివ్య సన్నిధికి ఇరువైపులా నారద తుంబురులు కానవస్తారు. హిందూ పురాణాలలో శ్రీ మహావిష్ణువు భక్తులుగా ఆయన లీలలను ప్రచారం చేసే దివ్య పురుషులుగా నారదుడు, తుంబురులు ప్రసిద్ధి చెందారు.
1: అక్కడి నుండి శ్రీమన్నారాయణుని మనసులో స్మరించుకుంటూ సభక్తికంగా ఆలయంలోకి భక్తులు ప్రవేశిస్తారు.
0: పాండురంగ విఠల స్వరూపం ఎంతో విలక్షణమైనది. కృష్ణ పరమాత్మను గుజరాత్ వారు ద్వారకానాథ్ అంటారు. మధురలో కన్నయ్య అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. కేరళలో గురువాయూరప్పన్ అని అంటారు. ఆ రీతిలో మహారాష్ట్ర, తెలంగాణ వారు కృష్ణస్వామిని పాండురంగ విఠోబాగా వ్యవహరిస్తారు.
1: గర్భాలయంలో సమున్నత పీఠంపై రుక్మిణీదేవి సమేతంగా పాండురంగ స్వామి ఇక్కడ దర్శనమిస్తాడు. కృష్ణరూపంలో పాండురంగడి రూపం ఎంతో విశిష్టమైనది. శ్రీకృష్ణుడిలా నెమలి ఫించం ఉండదు. చేతులు వేణువు, వెన్నముద్ద ఉండవు. స్వామి వెనుక గోవు ఉండదు. యాచస్త పాదారవిందాలు గోచరం కావు. నిటారుగా నిల్చొని రెండు చేతుల్ని నడుముపై ఉంచుకొని ఈ సమస్త విశ్వ నిర్వహణా బాధ్యతని పర్యవేక్షిస్తున్న రీతిలో స్వామి గోచరమవుతాడు. సర్వాలంకార శోభితంగా దర్శనమిచ్చే ఈ స్వామిని దర్శించి భక్తులు పులకితులవుతారు.

0: గర్భాలయంలో పాండురంగ స్వామి చింతని శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్ల ఉత్సవమూర్తులు కూడా అలరారుతుంటాయి.
1: హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే విఠల హరే విఠల విఠల విఠల హరే హరే, పాహిమాం రక్షమాం రక్షమాం అని కొలిచే భక్తులకు కన్నుల పండుగలా కానవచ్చే కృష్ణ శిలామూర్తి శ్రీ పాండురంగ స్వామి.

0: పుండరీకుడు అనే భక్తుని కోసం పాండురంగడు దిగివచ్చాడు. పాండురంగడి ఆవిర్భావానికి సంబంధించి ఓ గాథ ప్రచారంలో ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందామా? మరి
1: పుండరీకుడు అనే యువకుడు తల్లిదండ్రుల్ని భార్యని పట్టించుకోకుండా విలాసమైన జీవితాన్ని గడపసాగాడు.

తరువాత ఓ బలీయమైన సంఘటన ద్వారా కృష్ణ భక్తుడిగా మారిపోతాడు. ఓ సందర్భంలో తండ్రికి పాదసేవ చేస్తుంటాడు పుండరీకుడు. తన భక్తిని పరీక్షించేందుకు గోపబాలునిగా కృష్ణుడు దిగివస్తాడు. పుండరీక, నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను, త్వరగా బయటకు రా అని గోపబాలుడైన కృష్ణుడు పిలుస్తాడు. కాని తాను తన తండ్రి సేవలో ఉన్నానని, కాసేపు ఆ మెట్టుమీద నిల్చు తరువాత వస్తానని బదిలిస్తాడు పుండరీకుడు. అంతటా ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా శిలారూపంలో పుండరీకుడి కోసం నిరీక్షిస్తున్న పాండురంగడి ఆకృతి గోచరమవుతుంది. ఆనాటి నుంచి పాండురంగడు శిలాకృతిలో కనిపించే ఆ సన్నిధి పండరీపురంగా ఖ్యాతిగాంచింది. ఆ క్షేత్ర స్ఫూర్తితో ఎన్నో ప్రదేశాలలో పాండురంగ దివ్య ధామాలు ఆవిష్కారమయ్యాయి. ఆ పరంపరలోనిది భైరాపూర్లోని పాండురంగ.

0: 2012లో భూమి పూజ జరిగి 2018వ సంవత్సరంలో భైరాపూర్ గ్రామంలో పాండురంగ విఠలేశ్వరుని మందిర నిర్మాణం పూర్తయింది. ఈ గ్రామంలో వార్కరీ సాంప్రదాయం పాటించే భక్తుల సంఖ్య అధికం. ప్రతిసారి పాండురంగస్వామి దర్శనార్థం పండరీపూర్ వెళ్లాలనుకునే వారికి వ్యయప్రయాసలతో కూడిన పని. అందువల్ల అంత దూరం వెళ్లి దర్శనం చేసుకోలేని వారి సౌకర్యార్థం గ్రామంలో వార్కరీలు కలిసి చర్చించి విరాళాలు సేకరించి తమ గ్రామంలోనే ఆలయ నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇంతకీ వార్కరీ సంప్రదాయం అంటే ఏమిటి, ఇందులో భక్తులు ఎలాంటి నియమాలతో గడుపుతారు, తదితర విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.
1: వార్కరీ సాంప్రదాయం అనేది మహారాష్ట్ర మరియు ఉత్తర కర్ణాటక ప్రాంతాలలో విస్తృతంగా ఆచరించబడే ఒక ప్రముఖ భక్తి ఉద్యమం. వార్కరీ అంటే యాత్రికుడు అని అర్థం. వీరు పండరీపురంలోని విఠోబాను ఆరాధిస్తారు. ఈ సంప్రదాయానికి సంబంధించిన ముఖ్యమైన విశేషాలు, వీరు శ్రీకృష్ణుని అవతారమైన విఠోబాను మరియు రుక్మిణీ మాతను పూజిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ కార్తీక మాసాల్లో వచ్చే ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు 100 కిలోమీటర్లు కాలినడకన పండరీపురానికి యాత్ర చేస్తారు. ఈ యాత్రను వారి అని పిలుస్తారు. భక్తులు తులసి మాలలు ధరించి చేతులు తాళాలు మృదంగాలతో భజనలు చేస్తూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఈ యాత్రను కొనసాగిస్తారు. ఈ సంప్రదాయాన్ని భక్తి మార్గాన్ని ప్రచారం చేసిన వారిలో సంత్ జ్ఞానేశ్వర్, సంత్ తుకారాం, సంత్ నామదేవ్, సంత్ ఏకనాథ్ వంటి వారు ముఖ్యులు. వీరంతా కులమత భేదాలు లేకుండా భగవత్ శక్తిని సామాన్యుడికి చేరువ చేశారు. వార్కరీ సాంప్రదాయంలో ముఖ్య సూత్రాలు ఏమిటంటే, కుల వర్గ భేదాలు లేకుండా అందరూ సమానమని భావించడం, భగవంతుని నామస్మరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, మద్యపానానికి ధూమపానానికి దూరంగా ఉండడం, శాకాహారం భుజించటం, నెలలో 2 సార్లు వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం, ప్రతిరోజు భజనలు కీర్తనలు చేయడం మొదలైనవి. ఈ వార్కరీ సాంప్రదాయం మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బిచ్కుంద, బీర్కూర్, మద్నూర్, బోధన్ తదితర ప్రాంతాలలో ఎక్కువగా పాటించే భక్తులు

0: లక్ష్మీదేవులను దర్శించుకున్న తర్వాత భక్తులు గర్భాలయం చుట్టూ సభక్తికంగా ప్రదక్షిణాలు గావించి తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు.
1: భైరాపూర్ విఠలేశ్వరుని ఆలయంలో గర్భాలయం చుట్టూ విష్ణువు యొక్క దశావతారాలు ఎంతో ప్రత్యేకంగా భక్తుల్ని ఆకర్షిస్తాయి. ఆది మత్స్యావతార మూర్తిగా, వరాహమూర్తిగా, కూర్మావతారంగా, నృసింహునిగా, వామనునిగా, పరశురామునిగా, రామునిగా, శ్రీకృష్ణునిగా ఇలా దశావతారాలు భైరాపూర్ విఠోబా మందిరంలో దర్శించుకోవడం భక్తులకు జన్మ కైవల్యకారకం.

తూర్పుకు అభిముఖంగా అలరారుతున్న భైరాపూర్ పాండురంగ విఠలేశ్వరుని మందిరంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఉపాలయాల్లో కొలువుదీరిన దేవీదేవతల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

0: ఈ ఆలయ దక్షిణ భాగంలో ప్రత్యేకంగా శివకేశవులకు అభేదం లేదని చాటి చెబుతూ ఓ శివాలయాన్ని కూడా నిర్మించారు. ఈ మందిరంలో లింగాకారంలో ప్రస్ఫుటమయ్యే శివుడిని మనసా వాచా దర్శించుకుంటారు భక్తులు. ఇదే మందిరంలో లింగానికి నాలుగు దిక్కులలో సాక్షి గణపతి, పార్వతి, సూర్య భగవానుడు, నాగశేషు కొలువై ఉంటారు. శివాలయానికి ఎదురుగా నల్లరాతి నంది విగ్రహం ప్రసన్న వదనంతో గోచరిస్తుంది.
1: ఇక్కడ విఠలుని మందిరానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ప్రత్యేక సన్నిధి ఉత్తర దిక్కులో విరాజిల్లుతోంది. ఆంజనేయుడు ఒక చేత్తో గదను ధరించి సింధూర లేపనంతో దృశ్యమానం అవుతాడు. ఈశ్వరాంశ సంభూతుడైన హనుమ దర్శనం చేసుకుంటారు భక్తులు.

హనుమ సన్నిధికి సమీపాన మరో ఉపాలయం నవగ్రహ మంటపం ఉంది. భక్తులు తమ గ్రహదోష నివారణార్థం నవగ్రహ దేవతలను అర్చించి ప్రదక్షిణలు గావిస్తారు. ఈ ఆలయంలో ఉత్తర ద్వారానికి ప్రవేశ మార్గంలో ఓ ప్రత్యేక సన్నిధిలో నారసింహస్వామి కొలువై ఉన్నాడు. అంతరంగంలో కరుణను, బహిరంగంగా రౌద్రాన్ని ఒలికిస్తూ అవతరించిన మూర్తి నరసింహమూర్తి. ఈ ప్రత్యేక సన్నిధిలో కొలువైన నరసింహమూర్తిని స్మరించుకుంటూ

పురాణాల ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజును తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని పిలుస్తారు. సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి నుంచి విష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటాడు. అంతేకాదు, ఈ రోజు నుంచే హిందువుల పండుగలు మొదలవుతాయి. పురాణాల ప్రకారం దశమి రోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండటం ప్రారంభిస్తారు భక్తులు. ఉపవాసం జాగరణ చేస్తూ

ఇక ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు ప్రతి నెలలో వచ్చే రెండు ఏకాదశి రోజుల్లో ఇంకా తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, మహాశివరాత్రి పర్వదినాలలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజాదికాలను నిర్వహిస్తారు. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉన్న భక్తుల కోసం మర్నాడు అంటే ద్వాదశి రోజు ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే ప్రతి ఏకాదశికి ప్రత్యేకంగా భజన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు.

0: ఈ క్షేత్రానికి చేరుకోవాలనుకున్న భక్తులు బోధన్ నుండి బీర్కూర్ బహిరాపూర్ బస్సు ద్వారా చేరుకోవచ్చు, లేదా నసరుల్లాబాద్ గ్రామం నుండి నేరుగా ఆటోలో చేరుకోవచ్చు.
1: ఈ ఆలయానికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇంకా ఈ క్షేత్రానికి అనేక మంది భక్తులు బృందాలుగా ఏర్పడి భజన కార్యక్రమాలతో కాలినడకన చేరుకుంటారు.

0: ఈ ఆలయ విశిష్టత, అభివృద్ధి, ఇంకా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి ఆలయ అర్చకులు, ఆలయ చైర్మన్ గారుల మాటల్లో విందాం.
1: రామకృష్ణ హరి, విఠల్ రుక్మిణి భైరాపూర్, పూజారి దయానంద్ పాండే, సువహ 4 బజే గుడి ప్రారంభం, సువ పంచామృత స్నానం, కాకళారతి, మధ్యాహ్నం నైవేద్యమారతి, సాయంకాల చీకు హరిపాఠ ఆర్తి, డైలీ కా కార్యక్రమ ఏ హై.
2: ద్రోణవల్లి సతీష్ని, భైరాపూర్ విఠల్ రుక్మిణి మాత ఆలయ అధ్యక్షుణ్ణి. 2018లో భైరాపూర్ విఠల్ రుక్మిణి మాత ఆలయము ప్రారంభించబడి 8 సంవత్సరాలు జరిగింది. 8 సంవత్సరాలను కూడా ముఖ్యమైనది తులేకాదశి, ఆషాఢ ఏకాదశి. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో ఉన్న మా పక్క జిల్లాలు నిజామాబాద్ కామారెడ్డితో పాటు మెదక్ పరిసర ప్రాంతాలు, మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల నుండి తులేకాదశి పండర్పూర్ పోయేవారు, మహాక్షేత్రం పుణ్యక్షేత్రంకి వెళ్ళేవారు వెళ్తూ, మిగిలిన భక్తులు దగ్గరలో ఉంది మంచి క్షేత్రం అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వేలాది మంది ఆలయానికి వచ్చి అమ్మవారిని, పాండురంగాన్ని దర్శనం చేసుకుంటా ఉన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న మా ఆలయం భక్తులతోటి శోభిల్లుతుంది. గత సంవత్సరం కూడా 2025లో కూడా సుమారు 10 నుంచి 12 వేల మంది భక్తులు వచ్చి మరి స్వామివారిని దర్శించుకోవటం, అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఆలయానికి అనుబంధంగా మేము భైరాపూర్ ఊర చెరువులో ఎట్లయితే పండర్పూర్లో చంద్రభాగ నది ఉందో, మరి ఇక్కడ నది లేదు కానీ భైరాపూర్ చెరువులో స్నానాలు చేయటం కొరకు భక్తులకు కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మా ఆలయ కమిటీ, మా భైరాపూర్ గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా అనుకున్నాం. రాబోయే రోజుల్లో ఆ విషయంలో ముందుకు పోతామని తెలియజేస్తాం.
3: రామకృష్ణ హరి, నా పేరు సాయిలు. విఠల్ రుక్మిణి మందిరంలో మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ నిర్మాణము 2012లో భూమి పూజ చేయడం జరిగింది. భూమి పూజను చేసిన తర్వాత 6 సంవత్సరాలు ఈ నిర్మాణానికి టైం పట్టింది. 2018 మేలో ఇక్కడ ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది. దీని నిర్మాణానికి ముఖ్య ఉద్దేశం, మా ఊరిలో వార్కార్ సాంప్రదాయం ఎక్కువగా ఉంది, అందరూ సంవత్సరంకు 200కు పైగా పండర్పూర్ యాత్ర చేస్తాము. అందులో భాగంగానే మనం ఇక్కడ నుంచి అక్కడ వెళ్తున్నాం కదా, అది ఆ పాండురంగం ఆలయం నిర్మాణం చేద్దామని అనుకొని సంకల్పంతో ఇక్కడ ఈ ఆలయానికి భూమి పూజ చేసి మందిర నిర్మాణం చేయడం జరిగింది. దీనికి తెలంగాణ పండర్పూర్గా నామకరణం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పండర్పూర్లో కూడా ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా కార్యక్రమాలు జరుపుతాం. ఈ

0: యొక్క కార్యక్రమాలకు మహారాష్ట్ర, కర్ణాటక, మన తెలంగాణ నుంచి చాలామంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అదేవిధంగా పండర్పూర్కు అయితే ఎలాగైతే పాదయాత్రగా వెళ్తారో, ఇక్కడ ఈ తెలంగాణ పండర్ కూడా పాదయాత్రలు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ మందిరంలో ఎక్కడ లేని విధంగా ఆ పండర్పూర్లో ఎలాగైతే పాదదర్శనం చేసుకుంటారో, మేము కూడా ఇక్కడ పాదదర్శనం సౌకర్యం కల్పిస్తాం కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ ఆ యొక్క పాండురంగని రుక్మిణి మాతని దర్శనం చేసుకుంటారు.
1: ఇక ఈ ఆలయాన్ని దర్శించుకున్న కొంతమంది భక్తుల మాటలు కూడా తెలుసుకుందాం.
2: మాది బైరాపూర్ ఎట్టలేసిన మందిరం. మాకు చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మా ఊర్లో ఎక్కడెక్కడో కలిస్తే గరీబ్ గాళ్ళము, అక్కడ వెళ్ళలేము, ఇక్కడ సంతోషం ఉన్నది మాకు. మా ఊరు బైరాపురం, నా పేరు గంగవ్వ. ఎప్పుడు వస్తా ఉంటాము. ఇట్టలేసిన గుడి, పాండురంగని గుడి బైరాపురంలో అయింది. ఎప్పటికి వస్తాము, పోతాము, గుళ్ళ దర్శనం చేసుకుంటాము. ఎక్కడోళ్ళో వస్తారు, ఎక్కడోళ్ళు వచ్చి దర్శనాలు చేసుకుంటూ పోతారు. ఇది ఒకాడి వారి పెద్దది వచ్చేది, అందరు రావాలా దర్శనం చేసుకొని పోవాలి.
3: తిరుకూరు మండల్ బైరాపూర్ గ్రామంలో ఉన్నటువంటి విఠల రుక్మిణి దేవస్థానంలో ప్రతి ఏకాదశికి మేము వారీగా రావడం జరుగుతుంది. ఇక్కడ మా బ్యాచ్ మొత్తం ఒక 10-15 మంది, ప్రతి 15 రోజులకు ఒకసారి ఏకాదశి వారికి మేము అందుబాటులో ఉన్నటువంటి పండలపూర్ను దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మంచి సౌకర్యం ఉన్నది. ప్రశాంతమైన వాతావరణంలో గుడి స్థాపించడం జరిగింది. ఇక్కడ భక్తులకు చుట్టుముట్టున్నటువంటి విలేజ్లకు కానీ మండలాల వారు కానీ ప్రతి ఏకాదశికి అక్కడ మనము అంత దూర ప్రాంతాలకు వెళ్ళలేకపోవడం వల్ల ఇక్కడ మనకు బైరాపూర్లో ఉన్నటువంటి విఠలేశ్వర మందిర్ మరియు రుక్మిణి విఠల రుక్మిణి మందిర్కు మేము ప్రతి వారికి అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చేటటువంటి ఏకాదశిని మేము దర్శించుకొని ఇక్కడ భగవంతునికి దర్శించుకొని మా యొక్క విన్నపాలు అన్ని భగవంతుడు మాకు సకలంగా మంచిగా ఉంచడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పూజారి కానీ ఇక్కడ భజన మండలి కానీ ప్రతి 15 రోజులకొకసారి వాళ్ళు చేస్తూ ఉంటారు కార్యక్రమాలు. కొందరు పాల్గొని అందరు కూడా విజయవంతంగా కొనసాగించడం జరుగుతుంది. మా వర్గంలో ఉన్నటువంటి 15 మందిలో ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ విశాలమైనటువంటి ప్రాంతంలో గుడి మందిరం ఉంది కాబట్టి ఇక్కడ అందరు కూడా చాలా సంతోషంను వ్యక్తం పరుస్తారు. చుట్టుముట్టు ప్రాంతాల విలేజ్ వాళ్ళు కానీ మండలాల వాళ్ళు కానీ తెలియనటువంటి భక్తులకు కూడా మేము తెలియజేస్తాము. ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు చాలా మంచిగా ఉన్నాయి.

పాండురంగుడు, కరుణామయుడు, పుండరీకుడు, భక్త తుకారాం లాంటి మహాభక్తులకు మోక్షసిద్ధిని ప్రసాదించిన భక్త వరదుడు ఆయన. ఆశ్రిత జన రక్షకుడిగా, ఆపద్బాంధవుడుగా పూజలందుకుంటున్న శ్రీ పాండురంగస్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, పాండురంగా హరి జై జై, విఠల విఠల హరి జై జై.

0: ఇది ఈ వారం కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అందాక సెలవా, మరి నమస్తే.
1: మీరింతవరకు మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామంలోని శ్రీ పాండురంగస్వామి ఆలయ విశేషాలు విన్నారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం ఎర్రంరాజు గారు మరియు డి నిర్మల.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నెలంలో సమయం 9 గంటలు. మీ మనసు నుండి వచ్చే హృదయంలో తలుపులు తెరిచే హృదయరాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం చెప్తుంది నిజామాబాద్ ఎఫ్ఎం.

సందర్శించడం, వాటి చరిత్రను తెలుసుకోవడం మన పూర్వజన్మ సుకృతం. వాటి వైభవాన్ని మన భావితరాలకు అందించడం మన ప్రతి ఒక్కరి బాధ్యతలో భాగంగా ఈ వారం మనం మన ఆలయాలు కార్యక్రమాన్ని చాలా బాగా వివరించుకున్నాం. ఇక కార్యక్రమంలోకి వెళ్దాం.

మన ఆలయాలు శీర్షికన ఈరోజు పాండురంగ రుక్మిణి సమేత ఆలయ విశేషాలు చరిత్ర విని ధరించాము. నిర్వహించిన ఎర్రంరాజు గారికి, మేడం డి నిర్మల గారికి మా యొక్క ధన్యవాదాలు అందిస్తున్నాం. ఈ సందర్భంగా మాకు సతీ సక్కుబాయి సినిమా నుండి పాటను వినిపించండి అంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

0: మొదటి పాటగా పాండురంగ విఠల పాట విన్నాము. ఇప్పుడు కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలిలవాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799905005.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
3: డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: బారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
5: 24 గంటలు అత్యవసర సేవలు.
1: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.

భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనాలు మన ఆలయాలు. భక్తి, విశ్వాసం, కళ, శిల్పకళ, చరిత్ర, ఆధ్యాత్మికత, ఇవన్నింటికీ ఆలయాలు ప్రతీకలుగా నిలుస్తాయి. అలాంటి పవిత్ర క్షేత్రాలు విశేషాలను మనం తెలుసుకోవడం, మన భావితరాలకు అందజేయడం మన యొక్క బాధ్యత.

మీరు వింటున్నారు హృదయరాగాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్, ఈరోజు సూక్తి సుధలో అచంచలమైన భక్తికి మాత్రమే పరమాత్ముడు కరుణిస్తాడు అని అంటూ ప్రహ్లాదుని ఉదంతాన్ని తెలియజెప్పిన శ్రీ ఎస్ నాగరాజు శర్మ గారికి మా యొక్క ప్రణామములు. అదేవిధంగా ఈరోజు సుదినం మన ఆలయాలు తొలి ఏకాదశి రోజున అందున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే రోజున బీర్కూర్ మండల బైరాపూర్ గ్రామంలోని విఠలేశ్వరుని ఆలయం యొక్క విశేషాలు ఎన్నో మరెన్నో. అక్కడ గల భక్త తుకారం యొక్క విగ్రహాలు, దశావతారాల మూర్తులు మరియు శ్రీలక్ష్మి నరసింహస్వామి యొక్క విగ్రహం గురించి విరాజిల్లుతున్న భక్తులను తరింపజేస్తూ ఉండడం విశేషం. ఇంతటి పుణ్యక్షేత్రాన్ని దర్శింపచేసిన ఆత్మీయ ఆకాశవాణి కేంద్రానికి మా యొక్క శతకోటి వందనాలు. కార్యక్రమ నిర్వాహకులు ఎర్రంరాజు గారికి, డి నిర్మల గారికి, సిహెచ్ మోహన్ దాస్ గారికి మా యొక్క నమస్సులు, కృతజ్ఞతాభివందనాలు అంటూ తెలియజేస్తున్నారు బీర్కూర్ మండలంలోని బైరాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. వారి పేరు, వారు ఏ రకమైనటువంటి పేర్లు కూడా రాయలేదు. మీ యొక్క విశేషమైనటువంటి స్పందన పంపించినందుకు మా నిజామాబాద్ ఎఫ్ఎం తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం భక్త తుకారం చిత్రంలోని పాట.

0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై హృదయ రాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందడానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334.
3: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
2: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9444000437.
4: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలో ఉన్న ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
9: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Standup India, ముద్ర, CGTMSE.
8: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
0: ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంటుంది. కొన్ని దేవాలయాలు వేల సంవత్సరాల నాటి వారసత్వాన్ని కలిగి ఉండగా, మరికొన్ని మహారాజులు, రాజుల వంశ కాలంలో నిర్మించబడ్డాయి. కాబట్టి ఈ ఆలయాలు, గోపురాలు, శిల్పాలు, శాసనాలు భారతీయ కళావైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి. అందులో భాగంగా ప్రతి శనివారం మన ఆలయాలు కార్యక్రమాన్ని మనం వింటున్నాం.

హలో, శుభోదయం మేడం. మేము ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి కీర్తి, రాజ్ కుమార్, సరోజ, సంతోషిని, లక్ష్మీప్రియ, సుస్వర, సుమధుర వీరంతా కోరుతున్న పాట విచిత్ర కుటుంబం నుంచి. ఈరోజు మన ఆలయాలు కార్యక్రమం తెలంగాణ పండరిపూర్గా వెలిసిన భైరాపూర్ పాండురంగస్వామి ఆలయ విశేషాలు, మహిమాన్విత పరివార దేవతల గురించి, ప్రకృతి రమణీయత గురించి పూజారి మరియు భక్తులు వివరించిన తీరు చాలా బాగుంది. ప్రసారం చేసి

చేసినా మన నిజామాబాద్ కేంద్రానికి, వ్యాఖ్యాత ఎర్రంరాజ్ గారికి, డి నిర్మల గారికి, స్టేషన్ డైరెక్టర్ సిహెచ్ మోహన్ దాస్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి వీరి వారి యొక్క స్పందన తెలియజేశారు. మీ అందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వారు కోరిన పాట వచ్చేస్తుంది, విన్నాం.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ముఖాన్ మొటిమల
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.

శ్రోతలు, మీరు వింటున్నారు హృదయరాగాల కార్యక్రమం. మీరు వాట్సాప్ సందేశం ద్వారా వినిపిస్తున్నటువంటి పాటల కార్యక్రమం హృదయరాగాల కార్యక్రమం. గుడ్ మార్నింగ్ మేడం. ఈనాటి మన ఆలయాలు అనే కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలోని వెలిసిన శ్రీ విఠలేశ్వర స్వామి రుక్మిణీ సమేత ఆలయం యొక్క విశిష్టతలు మరియు అచ్చట జరిగే పూజా విధానాలు, ఆలయానికి చుట్టుపక్కనే గల ఇతర దేవీ దేవతల సమాచారాన్ని వ్యాఖ్యాతలు చాలా చక్కగా వివరించారు. అర్చకులు మరియు భక్తులు తెలిపిన సమాచారం వల్ల అనేక విషయాలు తెలుసుకున్నాం. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు అంటూ ఎడపల్లి మండలం జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను వీరంతా వారి యొక్క స్పందనను తెలియజేశారు. వీరందరికీ కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

అదేవిధంగా మరొక స్పందన, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ పాండురంగ విఠలస్వామి రుక్మిణీమాత ఆలయ విశేషాలు వివరించిన తీరు అమోఘం, అద్భుతం. ఇక్కడ ఈ ఆలయంలో నారద మహర్షి ఇక్కడ వారి వ్యవస్థ గురించి మరియు భక్తులు తులసిమాలలు ధరించి తాళమేళాలతో పండరిపురం వెళ్తారని, అలాగే పరమ భక్తుడైనటువంటి పాండురంగడు గురించి అలాగే అక్కడ ఉన్న ఉప ఆలయాల గురించి ఎంతో వివరంగా వివరించారు. ఆలయంలో శివలింగం కూడా ఉన్నట్టు, అలాగే సూర్య భగవానుని గురించి చెప్పారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఇక్కడ కొలువై ఉన్నట్లు, అలాగే ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నట్లు, విశేష పూజలు జరుగుతాయని, ఈ ప్రత్యేక సన్నిధిలో నరసింహస్వామి కొలువై ఉన్నట్లు, ఇక్కడ గోశాల కూడా నిర్వహిస్తున్నట్టు ఎన్నో విశేషాలు, ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాం, ప్రత్యక్షంగా అనుభవించాం కూడా అంటూ తెలియజేస్తున్నారు నిజామాబాద్ నుండి న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి. మీరందరి కోసం ఒక పాట విందాం. అదేవిధంగా మరొక రిక్వెస్ట్, మాకు భక్త తుకారం చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ నుండి రాజేశ్వర్, పెళ్లి, అనుష, చింకి, ప్రయి, శివి, హిరల్, మన్ను వీరంతా కోరుతున్నారు. మనందరికీ కూడా ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీకు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మనం అందరం భక్త తుకారం చిత్రంలోని పాట విందాము.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి

వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.
4: మన ఆలయాలు కార్యక్రమంలో నేటి ఉదయం శనివారం నాడు 8:30 ప్రసారమైన ఆషాఢ మాస శుక్లపక్ష తొలి ఏకాదశి ఆధ్యాత్మిక కార్యక్రమం మన ఆలయాలు భాగంగా పాండురంగస్వామి ఆలయ విశేషాలు, అక్కడ జరిగే నిత్య పూజలు, అక్కడ భక్తులకు కలిగే సౌకర్యాలు తదితర విషయాల గురించి ఆధ్యాత్మికమైనటువంటి మాటల ద్వారా, భక్తి ద్వారా చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు ఎర్రంరాజు గారికి, నిర్మల మేడం గారికి, సిహెచ్ మోహన్ దాస్ గారికి, ఆకాశవాణి సిబ్బందికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటూ ఎస్ పోలేరయ్య, కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి, అనంతపూర్ మండలం, అనంతపూర్ జిల్లా నుంచి తెలియజేస్తున్నారు. వీరు అన్నమయ్య చిత్రం నుంచి మాకు ఒక పాట వినిపించండి మేడం అంటూ రిక్వెస్ట్ పంపించారు. అదేవిధంగా అన్నమయ్య చిత్రం నుంచి నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి రవి, ఎంఎస్వి ప్రసాద్, చక్రధర్, నరేష్, నవీన్ వీరంతా కూడా అన్నమయ్య చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం పాటను వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శుభోదయం ఆకాశవాణి. ప్రతిరోజు మన ఎఫ్ఎం నిజామాబాద్ స్టేషన్ ద్వారా శ్రోతలకు మంచి కార్యక్రమాలు అందజేస్తున్న మన స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు సిబ్బందికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈరోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన వెంకటేశ్వర సుప్రభాతం మరియు కామాక్షిదేవి సుప్రభాతం వినిపించారు. ధన్యవాదాలు. సూక్తి సుధ ద్వారా ఎస్ నాగరాజు శర్మ గారు వినిపించిన హితోక్తులు చాలా బాగున్నాయి. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో బీర్కు మండలం బైరాపూర్ గ్రామంలోని పాండురంగ విఠలస్వామి ఆలయం గురించి చాలా చక్కగా తెలియజేశారు. మా జన్మ ధన్యమైంది. పాటలు వినిపిస్తున్న ఆలయం గురించి అర్చకులు భక్తులు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. వారికి మా ధన్యవాదాలు. ఆలయ కార్యక్రమాన్ని ప్రతివారం నిర్వహిస్తున్నటువంటి స్టేషన్ డైరెక్టర్ గారికి, ఎర్రంరాజు గారికి, సిహెచ్ మోహన్ దాస్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు భక్త తుకారం చిత్రంలోని పాటను వినిపించండి అంటూ ఇందల్వాయి నుండి డి నరేందర్, రమాదేవి, శృతి, నిఖిల్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. అదేవిధంగా మీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అంటూ తెలియజేస్తున్నారు. మీకు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. పాట వచ్చేస్తుంది, విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మా అభిప్రాయాన్ని కూడా చదవండి మేడం ప్లీజ్ అంటూ ఆర్మూర్ చేనేత కాలనీ రంగతారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ పంపించారు. మన ఆలయాలు కార్యక్రమంలో ఉదయం 8:30 ప్రసారం చేసిన బీర్కూర్ మండలంలోని బైరాపూర్ గ్రామ పొలిమేరల్లో వెలిసిన పాండురంగస్వామి ఆలయ విశేషాలతో

0: శుభోదయం మేడం. ఈరోజు 8:30 ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమం బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామంలోని వెలిసిన శ్రీ పాండురంగ విఠల రుక్మిణి ఆలయ విశేషాలు మాకు ఎంతగానో నచ్చాయి. అర్చకులు, అక్కడికి వచ్చిన భక్తులు మాటలు వింటుంటే మమ్మల్ని ఆకట్టుకున్నాయి. ఇలాంటి మంచి మంచి ఆలయ విశేషాలను మాకు వినిపిస్తున్న వ్యాఖ్యాతలు ఎర్రంరాజు గారు మరియు డి నిర్మల మేడం గారికి ధన్యవాదాలు. నిజామాబాద్ రేడియో ఎఫ్ఎం నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారికి మా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మా సందేశం చదువుతున్న మేడంకు ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి అరుణ, రాజేందర్ మాకు ఇదంతా కోరుతున్న పాట ఘటోత్కచుడు చిత్రంలోనిది. అదేవిధంగా మరొక రిక్వెస్ట్, ఈరోజు ఉదయం నుంచి భక్త దుఃఖారం చిత్రంలోని 3 పాటలు వినిపించారు మేడం, మాకు కూడా ఘటోత్కచుడు చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ భూదాన్ పోచంపల్లి నుంచి కోరుతున్నటువంటి శ్రోతలు. మాధవి, ఆంజనేయులు ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.
1: స్వర్గాన ఉన్న మాతా, నీ స్వరం వినాలని తపిస్తుంది నీ కూన. నీ మాటగా నేను చెప్పేది తల్లి, ఆహా దివ్యోపదేశం, దివ్యోపదేశం మాతా.
2: చెప్పంక, అమ్మేం చెప్పిందో చెప్పు, చెప్పువా చెప్పువా చెప్పు.

0: ఇంతటితో హృదయరాగాల కార్యక్రమం సమాప్తం. ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు మిమ్మల్ని ఎంతగానో అలరించినాయి అనుకుంటూ ఈ కార్యక్రమాలకి సెలవు తీసుకుంటూ నిలయంలో సమయం 10 గంటలకు కావస్తుంది. వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి.
1: నమస్కారం.
2: आकाशवाणी समाचार के साथ मैं

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరీక్షల పేపర్ లీకేజీలు, మా ప్రాక్టీసులను కట్టేందుకు కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుతో రూపొందించిన ముసా చేసిన డిమాండ్ల నేపథ్యంలో వారితో కేంద్ర ప్రభుత్వం నేడు మరో విడత చర్చలు జరపనుంది. వీడియోపై స్పందించి సలహాలతో అందించిన అఖండ మద్దతుకు దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో ఇప్పటి వరకు 30 కోట్ల 30 లక్షలకు పైగా వ్యూస్ను దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణితో ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. అమర్నాథ్ యాత్ర నేటి నుండి పునఃప్రారంభమైంది. జమ్ములోని భగవతీనగర్ బేస్ క్యాంప్ నుంచి తొలివిడతగా జమ్మూ నుంచి బాల్తా బేస్ క్యాంపుకు భక్తులు వెళ్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల సప్లై చైన్కు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రానివ్వలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ పామ్ సాగు విస్తరణను మరింత పెంచాలని వ్యవసాయ మంత్రి అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే లేఖ రాయాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఋతుపవన వాతావరణం చురుగ్గా ఉందని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఈరోజు సాయంత్రం టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANR_NY ఫాలో అవ్వండి. ANR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలనుంచి సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:03 అయింది. చిరంజీవి సాయి మాధురికు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తున్నారు వారి మావయ్య తిరుపతి నుండి నెల్లూరు వెంకటమోహన రంగాచార్యులు. ఆకాశవాణి తరఫున కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎప్పుడు మీకు తోడుగా ఉంటూ వచ్చింది.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు ఫిక్స్ పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలంటున్నారా? సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో కాంటాక్ట్ చేసి వీటి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
4: పది గంటల 9 నిమిషాలు 45 సెకండ్లు వివి క్లాక్ లో మరి ఎవర్ గ్రీన్ హిట్స్ వినే టైం. మరి ఇవాళ 2015 ఆ పీరియడ్ నుంచి 2026 వరకు ఉన్న రిలీజ్ అయిన మూవీస్ నుంచి పాటలు వినిద్దాం. ఎవర్ గ్రీన్ హిట్స్ అంటే పాత సినిమా పాటలు లేకపోతే రెట్రో పాటలు అని కాదు, ఏ ఇయర్లో రిలీజ్ అయినా ఒక మంచి హిట్ ఉన్న పాట అయితే ఖచ్చితంగా అది ఎవర్ గ్రీన్. ఎందుకంటే ఆ పాట పదే పదే ఇష్టం వచ్చిన సార్ వింటుంటాం కాబట్టి 2015 నుండి 2026 వరకు రిలీజ్ అయిన మూవీస్ నుంచి పాట వినిద్దాం. ఇప్పుడైతే వినిద్దాం బాహుబలి చిత్రం నుండి కార్తిక్ దామిని పాడిన పాట, అనంత శ్రీరామ్ గేయించిన, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను పోచంపల్లి శ్రోతలు మాధవి ఆంజనేయులు, ఇంకా నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక, గాయత్రి, విశ్రుత, మహాజ్యోతి, సైమన్ విత, గీతనగర్, హైదరాబాద్ శ్రోతలు, ఇంకా హస్తినాపురం నుండి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మెద్నీష్, భూదాన్ పోచంపల్లి శ్రోతలు మాధవి ఆంజనేయులు, ఇంకా నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక, గాయత్రి, విశ్రుత, మహాజ్యోతి, సైమన్ విత, గీతానగర్, హైదరాబాద్ శ్రోతలు, ఇంకా హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మెద్నీష్, అనిరుద్ధ్, శ్రేయాంష్. ఇదివరకే చెప్పున్నామండి, దయచేసి ఇంకోసారి చెప్తూ ఉన్నాము, ఒక్కసారి పంపించిన మెసేజ్ మళ్లీ మళ్లీ పంపించాల్సిన అవసరం లేదు, ఒకసారి పంపించేసేయండి. ఎందుకంటే మీ పేరు చదవడానికి అవకాశం ఉంటుంది, లేదంటే స్క్రోల్ అయిపోతుంది, ఒకసారి గమనించగలరు. ఇప్పుడైతే వినిద్దాం బాహుబలి మూవీ నుండి ఈ వండర్ఫుల్ సాంగ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎయిర్పోర్ట్ బేగంపేట నుంచి విష్ణు యాదవ్ గారు అలాగే రవీందర్ గారు మెసేజ్ చేశారు, ఒక ఏదైనా పాట వినిపించమంటే తప్పకుండా అండి. అలాగే రాగిర్ నుంచి దాసరి రవి గారు, ఇంకా ఫులాంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమాని, డాక్టర్ మొహమ్మద్ జమీర్, ఫసీ జునీద్ జుబేర్, ముఖరామ్ నొమాన్, ఫరూక్ జకీర్ ఫసిల్, ఇంకా నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం శ్రోతలు దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, ఇంకా నిజామాబాద్ ఆటో నగర్ శ్రోతలు షేక్ అబ్దుల్ అలీ, పర్వీన్, ఉదయ్ భాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి

తెలంగాణలో దశ విదేశంలో ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇచ్చిన ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

Diciamo Bagu, Mastercard. Alla chi? ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వచ్చేస్తుంది. దేవరా చిత్రం కోసం శిల్పారావు పాడిన పాట, రామజోగశాస్త్రి గారి రచన, అనిరుద్ధ రవిచంద్రన్ సంగీతం.

ఇమ్యూనిటీని డిస్టర్బ్ చేస్తాయి. ఈ ఇమ్యూనిటీ టెస్ట్ చేస్తాయి, అంటే మనలో ఉన్న ఇమ్యూనిటీ ఎంత పర్ఫెక్ట్గా ఉంది అని. ఇవి కూడా ట్రెండే, వీటిని కూడా అగ్రీ చేయాల్సిందే అనమాట. అంటే సీజనల్ ట్రెండ్స్ అనమాట, వాటికి తగు జాగ్రత్తలు, హాట్ వాటర్లు, టీ కప్స్, ఐ మీన్ హాట్ టీ కప్స్,

ప్లేస్లో ఇవన్నీ క్రేజీగా అనిపించేటువంటి ట్రెండింగ్ వే కదా. ఏది చేసినా సరే ఈ ఇప్పుడు నేను చెప్పినవి ఇవన్నీ కూడా మనం ఈ వర్షాకాలంలోనే చేయగలం. మళ్ళీ ఇది దాటిపోయిందంటే అస్సలు మనకు ఆ హ్యాపీనెస్ ఫీల్ ఉండదు, అంటే మళ్ళీ వర్షం రాదు కాబట్టి. తర్వాత చలికాలం వచ్చేస్తుంది కాబట్టి ఏ సీజన్కి ఆ సీజనే కాస్త స్పెషల్. ఏమంటారు, అగ్రి చేస్తారా? రైట్, ఇంకో పాట వెయిట్ చేస్తుంది మీకోసం, స్టే ట్యూన్డ్.

విషయం ఏంటంటే, ఈ కాలంలో మనం చేయాల్సిన ట్రెండింగ్ పని కూడా ఇంకొకటి ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మెసేజ్ చేసి మరీ గుర్తు చేశారు రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ విషయం అంటే తను పంపించింది, అండ్ ఆఫ్ కోర్స్ నేను కూడా యాడ్ చేయాలి అనుకుంది.

ఇదండి ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? మెసేజెస్ మెల్లిమెల్లిగా వస్తున్నాయి అండ్ షో టైం వరకల్లా రివీల్ చేస్తా. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం సహనా సహనా పాట వెయిట్ చేసేస్తుందో ద రాజసాబ్ సినిమాల నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్చి ఫణికుమార్. ముఖ్యాంశాలు. పరీక్షా విధానంలో సంస్కరణలు, పరీక్షా పేపర్ లీకులను నివారించే చర్యలపై తమ డిమాండ్ల విషయమై సీజేపీ ప్రతినిధి బృందంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరో విడత చర్చలు జరపనుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ను నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సాయంత్రం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాష్ట్రంలో ఋతుపవన వాతావరణం చురుగ్గా ఉందని, ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరంగా. పరీక్షా విధానంలో సంస్కరణలు, పరీక్షా పేపర్ లీకులను నివారించే చర్యలపై తమ డిమాండ్ల విషయమై సీజేపీ ప్రతినిధి బృందంతో ప్రభుత్వం ఈరోజు మరో విడత చర్చలు జరపనుంది. అంతకుముందు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేందర్ సింగ్ నిన్న న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందాన్ని కలిశారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ డిమాండ్లను సమావేశంలో ఓపికగా విన్నామని శ్రీ నడ్డా చెప్పారు. పరీక్షా పేపర్ లీకులను అరికట్టడానికి సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను ముందుంచడంతో పాటు కొన్ని సంస్కరణలు కూడా సూచించిందని నడ్డా తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీ ఛార్జ్ ఘటన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30 పీపుల్ ప్లాజా నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ నిరసన కార్యక్రమం సాగనుంది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా పాల్గొననున్నారు. వీరితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా హాజరుకానున్నారు. అమర్నాథ్ యాత్ర నేటి నుంచి పునఃప్రారంభమైంది. జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంపు నుంచి తొలి విడతగా జమ్మూ నుంచి బాల్తాల్ బేస్ క్యాంపుకు భక్తులు వెళ్తున్నారు. చారిత్రాత్మక విక్రమ్ 1 మిషన్ విజయవంతం కావడంలో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం గ్రామానికి చెందిన మూర్తాల నరేందర్ రెడ్డి కీలక బృంద సభ్యుడిగా తన సేవలు అందించారు. స్కైరూట్ ఏరోస్పేస్లో 5.5 ఏళ్లుగా పనిచేస్తున్న ఆయన 20 మంది సభ్యులున్న ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ బృందానికి లీడర్గా వ్యవహరిస్తున్నారు. లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్, టెస్టింగ్, లాంచ్ ఆపరేషన్లో నరేందర్ రెడ్డికి మంచి నైపుణ్యం ఉంది. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: గత 6 సంవత్సరాల నుంచి నేను స్కైరూట్లో వర్క్ చేస్తున్నానండి, లిక్విడ్ ప్రొపల్షన్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ సిస్టమ్స్ లో. అక్కడ ఏంటంటే డిజైన్ నుంచి ఫైనల్ గా టెస్టింగ్, ఇంటిగ్రేషన్, లాంచ్ వరకు మెంబర్ గా ఉన్నానండి. యాక్చువల్ గా డిజైన్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్స్ అన్ని మొత్తం ఇండియా నుంచి తయారైనాయండి. స్వతహాగా ఇండియాలో తయారైన ఎంటైర్ వెహికల్ మేము లాంచ్ చేశామండి.
0: అమెరికా, చైనా తర్వాత ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్ను కక్ష్యలోకి పంపించిన 3వ దేశంగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. మంచిర్యాల జిల్లాలో తొలి ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. చెన్నూరు, పంచకోస, ఉత్తరవాహిని, గోదావరి తీరం, ప్రాణహిత నదీ తీర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గంగాదేవికి ప్రత్యేక పూజలు, దివ్యహారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో తొలి ఏకాదశి వేడుకలు ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి దంపతులు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, రామాలయంలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, కాగజ్నగర్లో మాజీ ఎమ్మెల్యే కోనప్ప దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని నంబాల, గంగాపూర్, టోంకిని, ఈస్గాం ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తొలి ఏకాదశి పర్వదానాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివార్లకు అర్చకులు, వేద పండితులు పంచామృత, పంచ ఉపనిషత్తులతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 30వ తేదీ నాటికి ప్రభుత్వ రెసిడెన్షియల్ కేజీబీవీ మోడల్ పాఠశాల విద్యార్థులందరికీ 2 జతల నాణ్యమైన యూనిఫామ్లు అందించేలా కుట్టు పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో యూనిఫామ్ల కుటుంబంల పురోగతి, సీజన్ల పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలపై సమీక్షించారు. సంగారెడ్డి జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటి వరకు 74% ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. నారాయణ కేడ్ 87%, ఆందోళ్ 83%, జహీరాబాద్ 78%, సంగారెడ్డి 74%, పటాన్చెరు 58% ప్రగతి సాధించాయని, 90% లక్ష్య సాధనకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం హెచ్ఎన్టిల్ ఎట్ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేడిని ఫాలో అండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ సూచించారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ కంది, మొక్కజొన్న, పెసర, వేరుశనగ వంటి పంటల సాగుపై రైతులు అవగాహన కల్పించాలని, నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి దత్తరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎల్నిలో ప్రభావంతో తక్కువ నీటితో సాగు చేసే ఉజ్జటి పొదుపు కోసం బిందు, తుంపర సేద్య విధానాలను పాటించాలని ఆయన ఆకాశవాణి ప్రతితో చెప్పారు.
2: రైతాంగం బిందు సేద్యము, మల్చింగ్, ఫారం పాండ్స్ మొదలైన నీటి సంరక్షణ పద్ధతులు సద్వినియోగం చేసుకుని పంటలు సాగు చేసుకోవాలి. మనకు రైతాంగం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే రాయితీల్ని ముఖ్యంగా మల్చింగ్, బిందు సేద్యం, కూరగాయల పందిరి ఇలాంటి ఫారం పాండ్స్ వాటిని ఉపయోగించుకోవాలి.
0: నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రభుత్వ జయం

0: కిసాన్ నిధి పథకం నిధులు తనకు వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతున్నాయని రాజన్న సిరిసిల్ జిల్లా చెందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారు చింతపంటి అజయ్ కుమార్ చెప్పారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: నా పేరు చింతపండి అజయ్ కుమార్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మూడపల్లి గ్రామం. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23 విడతలు నిధులు నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ పథకం ద్వారా నాకు సంవత్సరానికి 3 సార్లు 2000 చొప్పున మొత్తం 23 విడతలుగా 46,000 రూపాయలు జమ అయ్యాయి. ఈ యొక్క డబ్బులతో నాకు వ్యవసాయ అవసరాలు చాలా ఉపయోగపడ్డాయి.
0: రాష్ట్రంలో ఋతుపవన వాతావరణం చురుగ్గా ఉందని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎస్ఎన్వాయిలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 1000 లీటర్ల బెల్ల పానకం ధ్వంసం చేయగా 30 లీటర్ల కుటుంబాన్ని స్వాధీనం చేసుకున్నారు. 9 మందిపై కేసులు నమోదు చేసి పత్రాలు లేని 35 వాహనాలను సీజ్ చేసినట్లు ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ కింద హన్మకొండ పింగళి మహిళా కళాశాలలో జూలై 8వ తేదీన సాంస్కృతిక సృజనాత్మక పోటీలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని గురుకుల పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి స్వీపింగ్, శానిటేషన్ నిర్వహణకు అర్హత గల ఏజెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ఉమామేశ్వరరావు తెలిపారు. రాజన్న సిరిసిల్ జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పోలీస్ సిబ్బందికి క్రమశిక్షణతో మెరుగైన సేవలు అందించాలని సూచించారు. జిల్లా కార్యాలయంలో వీక్లీ పెరేడ్ పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సిబ్బంది నిబద్ధతో ప్రజల మన్నులు పొందాలని, ఆరోగ్య శ్రద్ధతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పరీక్షా విధానంలో సంస్కరణలు, పరీక్షా పేపర్ లీకులు నివారించే చర్యలపై తమ డిమాండ్ల విషయమై సీజేపీ ప్రతినిధి బృందంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరో విడత చర్చలు జరపనుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీ ఛార్జ్ను నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సాయంత్రం హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వనితాలోకం.
3: మాటైనా
2: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొయిల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
3: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
3: మధురగా నాద మనోరంజని
2: మన జనరంజని
4: మనసునే మీటకే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరొక నెంబర్
4: 2324085.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.

0: Manu Cemerinci.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1:22 నేను కీర్తి. షో టైం కార్యక్రమంలో ఉన్నాం మనం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన క్వశ్చన్స్ మొదలు పెట్టేద్దాము. అండ్ అఫ్ కోర్స్ ఇందాక వచ్చినటువంటి మెసేజెస్ కూడా నేను రివీల్ చేస్తానని చెప్పాను కదా, షూర్గా. అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భూమి వాతావరణంలో అత్యధికంగా ఉండేటువంటి వాయువు ఏది? భూమి వాతావరణంలో అత్యధికంగా ఉండేటువంటి వాయువు, గ్యాస్ ఏది? ఆన్సర్ చేసేయండి 0402324085 నెంబర్కి మెసేజ్ చేసి. మీకోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో నుండి సిద్ శ్రీరామ్ పాడినటువంటి పాట ఇప్పుడు నేను వినిపించేస్తున్నాను. ఆ తర్వాత ఆన్సర్ చేసిన పేర్లన్నీ రివీల్ చేస్తాను. స్టే ట్యూన్డ్.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: చాలా వరకు రైట్ ఆన్సర్స్ వచ్చేసాయి అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో గ్లాడ్. ఎందుకంటే ఇంతమంది సమాధానాలు ఎంత స్పీడ్గా చదవాలి అనే ఆలోచనలో పడ్డాను కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ పర్ఫెక్ట్గా ఇన్ టైంకి ఆన్సర్ చేసినందుకు గాను. అండ్

తాడేపల్లిగూడెం నుంచి లక్ష్మీప్రియ గారు మెసేజ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్స్. నేను బై ఎండ్ ఆఫ్ ద ఇది నేను రివీల్ చేస్తాను కదా, అందుకని అంటున్నాను అనమాట. ఖైరతాబాద్ నుండి జయలక్ష్మి గారు, సురారం ఎస్ఎన్ మూర్తి, పద్మావతి శిల్ప, లక్ష్మీ సుప్రియ, లత ఫ్రమ్ పోచారం, ఎంఎం శాస్త్రి, ఉమా, అమ్మన గుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, గీతానగర్ నుండి చోడవరపు నాగేశ్వరరావు గారు, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథన్ కళావతి, సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా, మహాలక్ష్మి ఫ్రమ్ కౌకూరు, దోర్నాల సుదర్శన్, నేమాని గ్రామం నుండి పున్నా వెంకటేశం, మురళీధర్, అడెపు సంతోష్, అప్పలరాజు ఫ్రమ్ పెడన, పాలెంపోలయ్య, ఓంకార్ లక్ష్మీ నరసింహ నరేష్ మహబూబ్ నగర్ జిల్లా, కాళ్ళ శ్రీనివాస్ కోదాడ, గజ్వేల్ చేర్ల వెంకటేష్, నాగనాథ్ గుప్తా నిజామాబాద్. తొలి ఏకాదశి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అని తెలియజేస్తూ సీతాఫల్ మండి నుండి రాకేష్ గారు విషెస్ అండ్ ఆన్సర్ రెండు పంపించారన్నమాట. అండ్ శ్రీపతి బాబు ఫ్రమ్ బెంగళూరు, బలరామ్ హరిణి, నిఖిల్ ఫ్రమ్ బోయిన్పల్లి, నెక్స్ట్ వీక్లీ బజార్ నుండి మురారి, జ్ఞానేశ్వర్ గారు ఫ్రమ్ అతాపూర్, దోర్నాల బాలరాజు గారు, ఆర్మూర్ నుండి రాధా శరీష, నిజామాబాద్ నుండి కీర్తిరాజ్ అండ్ కర్నూలు నుండి బ్రహ్మయ్య, రాజన్నపేట నుండి పాలెంపోలయ్య, పెద్దాపురం నుండి శెట్టి సూరిబాబు, నెక్స్ట్ మొహమ్మద్ జైనుదీన్, నందిపేట నుండి వెంకటేష్, నెక్స్ట్ డాక్టర్ వెంకన్న గారు సమాధానం చెప్పారు కానీ పేరు అనౌన్స్ చేయలేదు, పంతాడి శ్రీనివాస్ గారు, అలాగే ఉమ్మెడ నుండి తనిష్క, బాలాజీ, సావిత్రి, కుబేర్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అయితే ఆన్సర్ వచ్చేసి నైట్రోజన్, అంటే మ్యాథ్స్ దాదాపు ఒక 80% వరకు అదే ఉంటుంది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా రివీల్ చేసేస్తాను అండ్ చక్కగా దానికి కూడా సమాధానం చెప్పండి. ప్రపంచంలో అతి లోతైన మహాసముద్ర గర్భం ఏది? అతి లోతైన అంటే అఫ్ కోర్స్ అన్నీ లోతుగా ఉండేటువంటి సముద్రాలే, కానీ ఇంకా లోతైన అన్నమాట. 04023240852 నెంబర్కి మెసేజ్ చేసేయండి. అండ్ వర్షాకాలం వస్తే నాకు చక్కగా చెట్లు నాటాలి అనిపిస్తుంది అని ఒక పర్సన్ మెసేజ్ చేశాడు, తన పేరేంటో కూడా చెప్తా పాట తర్వాత. స్టే ట్యూన్డ్, జాతిరత్నాలు సినిమాలో నుండి పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

వావ్, బ్యాక్ అగెయిన్ షో టైం కార్యక్రమంలో ఉన్నాం మనం. అండ్ నేను క్వశ్చన్స్ రివీల్ చేసాను అండ్ ఆన్సర్లు మీరే రివీల్ చేస్తారు కదా, అది అన్నమాట విషయం. అండ్ చాలా వరకు సమాధానాలన్నీ రైట్ పంపించారు అండ్ అఫ్ కోర్స్ కొన్ని రాంగ్ కూడా పంపించారు, తప్పే ఉంది, తెలిసిందే పంపిస్తారు కదా రైట్. సో మరి రైట్ ఆన్సర్స్ ఏంటో రాంగ్ ఆన్సర్స్ ఏంటో ఒకసారి అలాగ లుక్ ఇద్దామండి. ఇంచాక మీరు మెసేజ్ చేయొచ్చు నాకు 0402324 0852 నెంబర్కి. పుష్పశ్రీ అండ్ శ్రీనివాసరెడ్డి గారు పంపించారు సైదాబాద్ నుండి రైట్ ఆన్సర్, సీతాఫల్ మండి నుండి మల్లికార్జున్ గారు ఆల్సో రైట్ ఆన్సర్. అండ్ ఇప్పటిదాకా క్వశ్చన్కి కాదు, ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. జో హోగయా హోగయా, దాన్ని మళ్ళీ నేను తీసుకురాలేనన్నమాట బ్యాక్. అండ్ మీరు ఆడియో మెసేజెస్ పెట్టకూడదు, ఓన్లీ మెసేజెస్ టైప్ చేసి పెట్టాలన్నమాట. హరికుమార్ ఓల్డ్ బోయిన్పల్లి నుండి పంపించాడు రైట్ ఆన్సర్. కొంతమంది ఫొటోస్ అవి అప్లోడ్ చేస్తున్నారు, అక్కర్లేదండి, సమాధానం చెప్తే సరిపోతుంది. రాకేష్ బ్రహ్మ సీతాఫల్ మండి రైట్ ఆన్సర్. గజ్వెల్ నుండి షేర్ల వెంకటేష్, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, బోయిన్పల్లి నుండి మురళీధర్, అమ్మన్ గుర్తి నుండి, నెక్స్ట్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు రైట్ ఆన్సర్. సెంటర్ పాయింట్ బోయిన్పల్లి నుండి బలరామ్ హరిని నిఖిల్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ కమ్స్ అడెపు సంతోష్ గారు రైట్ ఆన్సర్. ఒక్క సమాధానం ఏది అనేది మీరు డిసైడ్ అవ్వాలి, నేను డిసైడ్ అవ్వడానికి పెట్టకూడదు. 2-2 ఆన్సర్స్ అక్సెప్ట్ చేయను. షేర్ల వెంకటేష్ గారు 2-2 టైమ్స్ ఇలా పంపించేస్తే ఎలా. అండ్ నెక్స్ట్ ఎంఎం శాస్త్రి గారు రైట్ ఆన్సర్. పెద్దపురం నుండి సూర్య బాబు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. డాక్టర్ వెంకన రైట్ ఆన్సర్. భీమర్తి తనిష్క్ రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ మార్కండేయ లక్ష్మి ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కమ్స్ ఇంకా వెయిటింగ్. ఫిజాది కూడా నుండి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అదే. అండ్ బా, ఏమన్నా టాలెంటెడ్ ఆ మెసేజ్ చేసేవాళ్ళు, ఊరికే మెసేజ్ సమాధానం చెప్పకుండా దాచి వాళ్ళ పేర్లు రివీల్ చేసేసారంటే డైరెక్ట్గా పేరు చదివేస్తామని. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్, అండ్ ఇట్స్ క్రేజీ. సమాధానం వచ్చేసి మెరీనా ట్రెంచ్ అన్నమాట. అండ్ చాలామంది పెసిఫిక్ పంపించారు, నా అది చాలా తప్పుడు సమాచారం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. ఏ లోహం సాధారణ ఉష్ణోగ్రతలో ద్రవ రూపంలో ఉంటుంది? ఓకే, ఏ లోహం సాధారణ ఉష్ణోగ్రతలో ద్రవ రూపంలో ఉంటుంది? సమాధానాన్ని 0402324 0852 నెంబర్కి హ్యాపీగా మీరు మెసేజ్ చేసేయచ్చు. అండ్ ఆ లోపు మీకోసం నేను ఇష్క్ సినిమాలో నుండి ఒక మంచి పాట వినిపించేస్తున్నానమాట. స్టే ట్యూన్డ్. తేజ సజ్జ యాక్ట్ చేసినటువంటి మూవీ ఇది.

సో ఆన్సర్స్ ఆర్ రెడీ అండ్ సమాధానం చెప్పడానికి చాలా చాలా ప్రిపేర్ అయిపోయి ఆన్సర్ రివీల్ చేసిన వాళ్ళందరి నేమ్స్ అలా అలా ఒకసారి లుక్ వేసి చదివేస్తే కంప్లీట్. సో తెలుసు కదా 0402324-0852 నెంబర్కి మెసేజ్ చేయాలి. ఓల్డ్ బోయిన్పల్లి నుంచి హరీష్ కుమార్ రైట్ ఆన్సర్ అండ్ సుప్రియా శ్రీహర్ష సురారం నుంచి మెసేజ్ చేశారు. రాము ఫ్రమ్ బల్కంపేట్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకా కొంతమంది ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ అండ్ బాలానగర్ నుండి కృష్ణ గారు, అసన్ మూర్తి రాణి ఫ్రమ్ సురారం రైట్ ఆన్సర్, రాకేష్ సీతాఫల్ మండి నుంచి, దోర్నాల సుదర్శన్ గారు, అలాగే సత్య ఫ్రమ్ హైదరాబాద్, కల్పన నాగోల్ నుండి, బాలకృష్ణ నర్సంపేట గజ్వేల్ నుండి, షేర్ల వెంకటేష్ పెడన, అప్పల్రాజు ప్రొద్దుటూరు నుండి, దస్తగిరి. నెక్స్ట్ ప్రేమ్నాథ్ ఆర్మూర్ నుంచి కళావతి, అలాగే మురళీధర్ బోయిన్పల్లి నుండి, మిరియాల తిరుమల్లయ్య, పేరు భలే ఉందండి మీది, లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తి నుండి, తర్వాత ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి కీర్తిరాజ్, భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ అండ్ లక్ష్మీ, నేమాని గ్రామం నుండి పున్నా వెంకటేశం గారు, హేమలత అండ్ నెక్స్ట్ ఓపెన్ ప్లేస్లో పెట్టాలి అని ఉంది అని చెప్పాను కదా, అయితే వాళ్ళది గోదావరి, ఐ మీన్ అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కన్ఫర్మ్గా చెప్పలేదు, గోదావరి చుట్టూ ఓపెన్ ప్లేస్ దగ్గర కూడా చాలా చెట్లు మొలుస్తాయి. సో వాటన్నిటిని తీసి చాలా క్రమ పద్ధతిలో మేము నాటేస్తూ వాటిని కేర్ఫుల్గా పెంచుతూ ఉంటాం అన్నమాట. తిని పారేసిన మామిడి టెంకర్ నుంచి వచ్చినటువంటి ఒక చెట్టు ఒక మొలక వచ్చింది అండ్ అది కూడా నాటాము, చాలా హ్యాపీగా ఉంది అంటూ షేర్ చేశారు. కాలి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ నుండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ నంద్యాల జిల్లా నుండి పాలెం పోలయ్య గారు మెసేజ్ చేశారు. భీమర్తి తనిష్క ఫ్రమ్ ఉమ్మిడ, అడపు సంతోష్ రైట్ ఆన్సర్, గీతానగర్ నుండి రమాదేవి, మొహమ్మద్ జైనుద్దీన్ కూడా మెసేజ్ చేశారు. అలాగే తనకి కూడా రకరకాల చెట్లు పెంచాలని చాలా ఇష్టం అంట అండ్ పెంచుతారంట కూడా. నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్, పద్మనాభం గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల, పేరు వెరైటీగా ఉంది కదా ఈసారైన. నెక్స్ట్ మధుకర్ ఫ్రమ్ నందిపేట రైట్ ఆన్సర్ అండి, ఇందాక నేమ్ మిస్ అవ్వడం అంటే బై ఎండ్ ఆఫ్ ద టైం చెప్తారు కదా సో అందుకని. నెక్స్ట్ వీక్లీ బజార్ నుండి మురహరి గారు, ధనరాజన్ సునీత రైట్ ఆన్సర్, లక్కవరం వెంకట్ గారు మెసేజ్ చేశారు, వెల్లుల్లా నుండి.

జాప భూమేశ్వర్ అండ్ మహబూబ్నగర్ జిల్లా నుండి నరేష్ అండ్ రోజా, మేడ్చల్ నుంచి నరసింహమూర్తి, శ్రీనివాస్ ఫ్రమ్ ఫిర్జాది కూడా నెక్స్ట్ సేమ్ ఆన్సర్ చెప్పారు. పేరు చెప్పలేదు. దోర్నాల బాలరాజు, అలాగే డాక్టర్ వెంకన్న, కానుగుల గోపాల్, శాస్త్రి ఉమా, సుగంధి కార్తిక్ పంజాగుట్ట నుండి, వెంకట్ ప్రసాద్. అండ్ ఇట్ ఈస్ మెర్క్యూరీ పాదరసం, అది సమాధానం అన్నమాట. అండ్ థ్యాంక్ యూ, చక్కగా అందరూ రివీల్ చేశారు, ఆన్సర్ చేశారు అండ్ మెసేజ్ కూడా చేశారు. ఇప్పుడు మీకోసం మంచి పాట వినిపించబోతున్నాను. అండ్ ఆ లోపు ఇంకొక క్వశ్చన్ కూడా నేను మీకోసం ప్లాన్ చేసేసాను అనమాట. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇది చాలా సింపుల్ యాక్చువల్లీ, ఈజీగా చెప్పేయచ్చు కూడా. రెడ్ ప్లానెట్ అని మనకు తెలుసు కదా, సో దేన్ని పిలుస్తాం రెడ్ ప్లానెట్ అనేసి. ఇట్స్ వెరీ సింపుల్ బట్ స్టిల్ మీకోసం ఇంతవరకు అన్ని సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చేసాను కదా, ఇది కూడా అలాంటిదే. ఆన్సర్ చేసేయండి 0402324085252 నెంబర్కి. అండ్ ఇంకా మాట్లాడుకుందాం పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఆన్సర్స్ రెడీగా ఉన్నాయి అండ్ అలాగే రివీల్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సమాధానం పంపించేసి మీరు రెడీగా ఉన్నారు అర్థమైపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్స్తో రెడీగా ఉన్నారని తెలిసిపోతుంది. అండ్ టైం చూస్తే 1:30 ఎగ్జాక్ట్లీ. అండ్ ఇదే లాస్ట్ క్వశ్చన్ రివీల్ చేసిన వాళ్ళలో సురారం హైదరాబాద్ సురారం నుంచి మూర్తి అండ్ రాణి హరీష్ కుమార్, నెక్స్ట్ గజ్వేల్ షేర్ల వెంకటేష్, జయలక్ష్మి గారు ఫ్రమ్ ఖైరతాబాద్ ప్రొద్దుటూరు జిల్లా నుండి, దస్తగిరి మౌనిక వెంకటేష్. వై ఇట్స్ వెరీ ఓకే, అది ఎందుకు సన్గా అంత దగ్గరగా ఉంది అని క్వశ్చన్ చేశారు ఒకరు. నెక్స్ట్ లత పోచారం నుండి. అండ్ నెక్స్ట్ దోర్నాల సుదర్శన్ గారు, దోర్నాల బాలరాజు గారు, నా పేరు ఎందుకు చదవడం లేదు అంటూ ఇంకా కొందరు. ఓకే, ఇప్పటిదాకా అయిపోయిన క్వశ్చన్కి కాదు, ఇప్పుడు సమాధానం చెప్పండి, చదువుతాను. శ్రీనివాస్ ఫ్రమ్ ఫిర్జాది కూడా హనుమాన్ టెక్కడి హైదరాబాద్ నుంచి కూడా ఒకరు మెసేజ్ చేశారు. విజయ్ కుమార్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, మున్నగ్గపతి సరస్వతి ఫ్రమ్ గోల్నాక, అప్పలరాజు ఫ్రమ్ పెడన, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట, అండ్ సంతోష్ కుమార్ ఫ్రమ్ యాప్రాల్, సుతాఫల్ మండి నుండి అనిత, మురళీధర్ ఫ్రమ్ బోయన్బల్లి, నేమాని గ్రామం నుండి పున్న వెంకటేష్, అండ్ మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుండి నరీష్ అండ్ రోజా, పద్మనాభం అరుణ, శశాంక్ గాయత్రి, శ్రీనివాస్ రాజన్నపేట నుండి, ఆ తర్వాత ప్రేమ్నాథ్ అండ్ కళావతి, నాగ్నాథ్ గుప్తా డిస్ట్రిక్ట్ మేడ్చల్ నుండి, రేవతి అండ్ నరసింహమూర్తి, అడుపు సంతోష్, వీక్లీ బజార్ నుండి మురహరి, మిరియాల తిరుమలయ్య గారు, అండ్ నెక్స్ట్ కీర్తిరాజ్ ఫ్రమ్ నిజామాబాద్, శ్రీనివాస్, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు, భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ, అండ్ లక్ష్మి డాక్టర్ వెంకన్న గారు, పాలెంపోలే గారు, బొడ్డు షేఖులు అండ్ శ్యామల అండ్ కంప్లీట్ ఫ్యామిలీ. నెక్స్ట్ గ్రహం పెద్ద పెద్దంబర్పేట నుండి అంబదాస్ గారు, కాళ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ అతాపూర్ నుండి ప్రవీణ్ మహి మెసేజ్ చేశారు, ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్ అండ్ శ్యామల, మధుకర్ ఫ్రమ్ నందిపేట, వై వెంకట్ ఫ్రమ్ లక్కవరం, మహమ్మద్ ఇనాయతుల్లా ఫ్రమ్ భవానీపేట గ్రామం కామారెడ్డి, మహమ్మద్ జైనుదన్ అండ్ రాంపురం నుండి, కట్ల సతీష్ అండ్ సంతోష్, ఊర్మిళ సతీష్, సునీత ధనరాజ్ ఫ్రమ్ శివ గంగానగర్. నెక్స్ట్ తుకారాం గేట్ నుండి వెంకట ప్రసాద్ అండ్ చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్ అండ్ లలిత రవి తేజశ్రీ. నెక్స్ట్ సంతోష్ ఫ్రమ్ అంగా హైదరాబాద్, రాజేశం సరోజిని, తనిష్కి భీమూర్తి నుంచి, తనిష్క సారీ ఉమ్మడ నుండి. నెక్స్ట్ సాంబయ్య గారు, డి డిష్ రమేష్ గారు, అండ్ నెక్స్ట్ కానుగుల గోపాల్, హనుమకొండ నుంచి వేముగంటి ప్రవీణ్ కుమార్, అండ్ నెక్స్ట్ చక్రపాణి అండ్ చందన, నెక్స్ట్ భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ అండ్ లక్ష్మి, బాలరాజు ఫ్రమ్ వనస్థలీపురం, కానుగుల గోపాల్. 2 times మెసేజెస్, టూ మచ్. అదండి ఇవాల్టి మెసేజెస్ లిస్ట్ అనమాట. కొమ్మల నుండి ఖలీల్, ఊరుగొండ సాంబయ్య గారు కూడా మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆన్సర్ అంగారక గ్రహం, ఇట్స్ మార్జ్, అండ్ థ్యాంక్ యూ సో

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒక మహిళ గురించి తెలుసుకోవడం, మనలో ఉండేటువంటి క్వాలిటీస్ని ఇంకా బెటర్ చేసుకోవడం, వాళ్ళు సాధించిన దాన్ని చూసి గర్వపడడం, మనం చేయలేదంటూ ఏమీ లేదు, కాకపోతే అసలైన ప్రణాళిక దేనిపైన మనకు ఇంట్రెస్ట్ ఉంది, ఏది చేస్తే మనకి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, అలాగే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే ఎదుర్కోగలిగే సత్తా ఏ పని చేస్తే తెలుస్తుంది, ఇలాంటి వాటి అన్నిటి గురించి కూడా మనం రెగ్యులర్గా శక్తిశీలిలో తెలుసుకుంటూ ఉంటాం. అటువంటి ఒక లేడీ టైగర్, లేడీ సింగం, అసలు ఇంకా చెప్పాలి అనంటే ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపించేటువంటి పర్సనాలిటీ. 102 సంవత్సరాలు దాదాపు బ్రతికినటువంటి ఒక మహిళ, ఆవిడ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం శక్తిశీలిలో. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్, నాకు చాలా హ్యాపీగా ఉంది తన గురించి మాట్లాడడం, చెప్పడం. ప్రజెంట్ ఇప్పుడు ఆవిడ మనతో లేరు, కానీ తాను చేసిన సేవలు, తన గొప్పతనం, తన లైఫ్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ అండ్ అచీవ్మెంట్స్ అన్నీ అలా సాక్ష్యాలుగా ఉండిపోయాయి. ఆవిడ గురించి తెలుసుకుందాం. ఒక మంచి పాట తర్వాత వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం మనం. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, ఇలాంటి మహిళల గురించి తెలుసుకుంటే మనకి కూడా ఏదన్నా ఒకటి సాధించి తీరాలి అనేటువంటి ఒక ఎంథూజియాజం డెఫినెట్లీ పెరుగుతుంది. అండ్ ప్రతిరోజు ఇలాంటివి వినడం మనలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ మనం దాన్ని నమ్మచ్చు. ఇండియాలోనే తను ఒక ఫస్ట్ కార్డియాలజిస్ట్, ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అలాగే ఫస్ట్ కార్డియా క్లినిక్ పెట్టినటువంటి మహిళ కూడా ఆవిడే. పుట్టింది మయన్మార్లో, చదివింది మెడిసిన్, ఆ తర్వాత లండన్లో కొద్ది రోజులు వర్క్ కూడా చేశారు. తర్వాత కొన్నేళ్ళు గడిచాక స్వీడన్లో కొన్ని రోజులు వర్క్ చేశారు. ఆ తర్వాత బెస్ట్ స్టూడెంట్గా, అంటే తను మెడిసిన్ చదువుకునేటువంటి స్టూడెంట్లో ఆ టైంలోనే తన ఎడ్యుకేషన్ కానీ లేకపోతే తన డెడికేషన్ కానీ చూసి ప్రొఫెసర్స్ అందరూ కూడా తనని ది బెస్ట్ స్టూడెంట్ అని పొగిడేవారట. ఆవిడ

పద్మావతి గారు. సో ఈ పద్మావతి గారి గురించి, అలాగే ఆవిడ చేసినటువంటి సేవల గురించి, తను అందుకున్నటువంటి పురస్కారాల గురించి కూడా చెప్తాను మెల్లిమెల్లిగా. ప్రజలకు సేవ చేసేటువంటి ఒక గొప్ప డాక్టర్గా ఆవిడ పేరు సంపాదించుకున్నారు. ఆ పేరు ఇప్పటికీ అలాగే చిరస్థాయిగా నిలిచిపోయిందన్నమాట. మరి పద్మావతి గారు చేసినటువంటి ఆ డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో, అది ఎంతమందిని ఇన్స్పైర్ చేసిందో తెలుసుకుందామా ఒక పాట తర్వాత? స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందమల నుంచి సంపూర్ణ వినోదం.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: లేడీ హర్డింగ్ మెడికల్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేశారు పద్మావతి గారు. ఆ తర్వాత ఢిల్లీలో ఒక కార్డియాలజీ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగిందన్నమాట. విశేషమైన కృషి ఏదైతే ఉందో అది ఆవిడ హార్ట్కి సంబంధించినటువంటి విషయాలపైనే ఎక్కువగా మొగ్గు చూపించేశారట. అది కూడా ఎప్పుడు, ఇప్పుడు కాదు, 1950s. ఆ టైంలోనే ఆవిడకి ఒక కార్డియాలజీకి సంబంధించినటువంటి క్లినిక్ ఓపెన్ చేయాలని, ప్రతి ఒక్కళ్ళకి హార్ట్ ఇష్యూస్ రాకుండా హెల్ప్ చేయాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎక్విప్మెంట్స్ పెట్టాలని, అటువంటి ఇంట్రడక్షన్ జరగాలని, ఇంట్రడ్యూస్ చెయ్యాలని, అలాంటి ఎక్విప్మెంట్స్ అందరికీ సరైన వైద్యం అందాలి అని ఇలా చాలా ఆలోచనలు ఉండేవట. అండ్ ఆవిడ అవన్నీ కూడా దాదాపు చేయడానికి, అటువంటి క్లినిక్స్ అన్నీ కుదరడానికి చాలా చాలా కృషి కూడా చేశారట. అలా 1954 తరువాత తక్కువ మంది మహిళల్లో పద్మావతి గారు, అంటే అప్పుడు చదువుకున్నటువంటి చదువులో ఆల్మోస్ట్ ఒక 10th చదివిస్తేనే గొప్ప అని అనుకునేవాళ్ళు కదా మన ఇండియాలో, అది మన ప్రిమిసెస్లో అయితే. ఆవిడ చదువుకుంది ఇక్కడ కాదు, అందుకే ఎడ్యుకేషన్ వైజ్లో కూడా అంత బెస్ట్గా, అంత పర్ఫెక్ట్గా ఆవిడ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయగలిగారనమాట. సో అలాగ కంప్లీట్ చేసినటువంటి అతి తక్కువ మంది మహిళల్లో మన పద్మావతి గారు కూడా ఒకరు. అండ్ ఆవిడ పూర్తి పేరు శివరామకృష్ణ పద్మావతి అయ్యర్. ఆవిడ పద్మభూషణ్ అవార్డీ. ఒకసారి అలా ఏమంటారు, మనకి మనమే భుజం చర్చుకోవాలి అనేటువంటి ఫీలింగ్ వస్తుంది తన గురించి. ఇప్పుడు నేను చెప్తే డెఫినెట్లీ ఇఫ్ యూ లిజన్, ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ AIHF 1962 స్థాపించింది. కొంతమంది డాక్టర్స్తో కలిసి తను స్థాపించినటువంటి ఫౌండేషన్కి గుర్తింపు రావాలి అని చాలా ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేయడం మాత్రమే కాదు, తను ఆ ఫౌండేషన్ని స్థాపించడానికి గల కారణం కూడా ఏంటంటే, ఏ రకమైనటువంటి హార్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ రాకూడదు, ఆరు వచ్చిన మంచి ఎక్విప్మెంట్స్తో క్యూర్ అవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం తన డెసిషన్ని తీసుకునేలాగా చేసిందన్నమాట. అందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించి తనని పద్మభూషణ్ అవార్డ్తో సత్కరించింది. అండ్ ఆ తర్వాత 1970 చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా 3 ఇన్స్టిట్యూషన్స్కి వర్క్ చేసింది. ఒకటి మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ న్యూఢిల్లీలో. అప్పుడే తను ఏమంటారు, లండన్, స్వీడన్, ఆ ఏరియా, ఆ ప్లేసెస్లో వర్క్ చేసిన ఆవిడ మన ఇండియాకి రావడం జరిగిందన్నమాట. సో ఆ కాలేజ్తో పాటుగా లోక్ నాయక్ హాస్పిటల్, అలాగే జీబీ ప్యాంట్ హాస్పిటల్, ఈ మూడింటికి షీ వాజ్ ద డైరెక్టర్ ఆర్ ప్రిన్సిపల్ వాట్ ఎవర్. సో 1978, అంటే ఆవిడ అప్పటి నుంచి, అంటే 1970s నుంచి 1978 వరకు కంటిన్యూస్గా అక్కడ వర్క్ చేశారు. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ డైరెక్టర్గా రిటైర్ అయిపోయారు. తన చదువు, అలాగే తన మెడికల్ అనాలిసిస్ ఆర్ వాట్ ఎవర్ అవన్నీ చేస్తూ, కానీ రిటైర్మెంట్ అనేది ఒక పర్టికులర్ ఏజ్కి. ఆ తర్వాత ఏం చేస్తాం, తను డాక్టర్ కదా, కామ్గా ఉంటుందా, కామ్గా కూర్చుంటుందా, నో వే. దాని తర్వాతే అసలైన కథ మొదలైంది. చెప్తా ఇంకొక పాట తర్వాత, స్టే ట్యూన్డ్.

మంచి పాట విన్నారు కదా, మొదటి సినిమా సోను నిగమ్ చిత్ర గారు పాడినటువంటి పాట ఆ సినిమాలో నుండి. రైట్, శక్తిశీలిలో ఉన్న మనం పద్మావతి గారి గురించి మాట్లాడుతున్నాం. ఆవిడ హైదరాబాదీ కాదు, ఆవిడ ఢిల్లీకి సంబంధించినటువంటి పర్సన్ కాదు, బట్ సన్ ఇండియన్. చదువుకుంది ఒక దగ్గర, సేవ చేసింది ఇంకొక దగ్గర, ప్రాక్టీస్ చేసింది ఒక దగ్గర, అండ్ ఫైనల్గా తన లైఫ్ లీడ్ చేసింది ఇంకొక దగ్గర. సో కార్డియాలజిస్ట్గా ఆవిడ అవినాష్ కార్డియాక్ కేర్ అని ఒకటి పెట్టి ప్రాక్టీసెస్ ఇక్కడ బోడుప్పల్లో కూడా చేశారు. అయితే తన హెల్త్ అంటే తను చనిపోయేటువంటి నాటికి షీ వాజ్ 102 or 103, తన ఏజ్ 2020లో చనిపోవడం జరిగింది. అయితే అప్పటి వరకు కూడా తను ప్రాక్టీస్ చేసింది, ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. అంటే ప్రాక్టీస్ని మెడికల్ టర్మినాలజీ ప్రకారం కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం ఆపలేదు అని అర్థం. హోప్ పర్ఫెక్ట్గా చెప్పగలిగాను అనుకుంటాను. అయితే రిటైర్మెంట్ తర్వాత ఏమైందంటే, ఫస్ట్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్, దానికి ఈవిడ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ తర్వాత నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ని స్థాపించడానికి కూడా చాలా కృషి చేశారు, ఆఫ్టర్ ఫౌండేషన్ అండ్ దిస్ ఇన్స్టిట్యూట్ అనమాట, ఢిల్లీలో. అది కూడా 1981లో అక్కడ టెర్టరీ పేషెంట్ కేర్ని కూడా స్టార్ట్ చేశారు. అంటే ఎవరైనా సడన్గా హాస్పిటల్కి వస్తే అన్ని రకాల హైలీ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి, మంచి మెడికల్ ట్రీట్మెంట్ జరగాలి, అనుకున్నవన్నీ ఉండాలి. అంటే ఏ ట్రీట్మెంట్కి కావాల్సిన అన్ని మెడిసిన్స్తో సహా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో తను తీసుకున్నటువంటి నిర్ణయం. అండ్ ఒక హాస్పిటల్ మాత్రమే కాదు, కొన్ని రెఫరల్ హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి ఆవిడ ఇలాంటి డెసిషన్ తీసుకుని ముందుకు సాగారనమాట. అలా వైద్య సేవలను విస్తరించే దిశగా బీయింగ్ విమెన్ చాలా గ్రేట్ డెసిషన్ తీసుకుని ముందుకు సాగినటువంటి వ్యక్తి ఆవిడ. అలా బ్రతికినటువంటి ఒక గ్రేట్ విమెన్. బ్రతుకున్నంత కాలము తను గడించినటువంటి పేరు తనకి ఎప్పుడూ ఏమంటారు, లైక్ నేను ఇది చేశాను అని చెప్పుకునే కంటే ఇంకా నేనేం చెయ్యగలను అనేటువంటి ఒక ఆలోచన ధోరణితోనే ఉండేదట ఆవిడ. అది వినడానికి ఎంత బాగుందో కదా. రైట్, లెట్ అస్ టాక్ మోర్ ఇంకొక హాస్పిటల్ గురించి అండ్ అలాగే ఈ పాట తర్వాత.

0: ఒక పేషెంట్ని బ్రతికించడానికి తను 90స్లో అంటే 90 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ఒక 12 గంటలు మీరు వర్క్ చేయగలరంటే అఫ్కోర్స్ ఎస్ అని అన్నటువంటి వ్యక్తి పద్మావతి అయ్యంగారు. అంతేకాదు, తనకి అవార్డ్స్ రావడం కంటే రివార్డ్స్ రావడం కంటే ఒక వ్యక్తిని బ్రతికించినా అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఏమంటారు హ్యాపీనెస్ని ఇచ్చేదంట, ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేదంట తనకి. సో ఇమాజిన్ చేయండి, ఒక 95 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో కూడా 9 అవర్స్ వర్క్ చేసింది, అది కూడా జస్ట్ టు సర్వ్ పీపుల్, మంచి వైద్యం అందించడానికి ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట. హౌ గ్రేట్ కదా. అందుకే తనని లేడీ సింగం అనడంలో ఏమాత్రం మనం తగ్గకూడదు అనిపిస్తుంది. ఫస్ట్ కరోనరీ కేర్ ఏర్పాటు చేయడంలో కూడా ఆవిడ ఆలోచన ఎప్పుడూ ముందే ఉంది. అంతేకాదు, ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ స్థాపించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మొదటి మహిళ కూడా. అంటే వాటికి ఉండేటువంటి అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఎటువంటి కేర్ అండ్ ఈ ఫౌండేషన్ కోసం కావాల్సినవి ఏంటి అనే ప్రతీదీ కూడా దగ్గరుండి మరీ పట్టించుకుని ఏమంటారు ఆ డెసిషన్ తీసుకున్నటువంటి విమెన్ అన్నమాట. అయితే ఎప్పుడు 1962 ఆ టైంలో ఆవిడికి పద్మభూషణ్ అవార్డు వస్తే, ఆ తర్వాత 1992 పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చి మరీ సత్కరించింది భారత ప్రభుత్వం. ఇది అందరికీ చాలా చాలా గ్రేట్ అండ్ ఏమంటారు ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సినటువంటి మూమెంట్గా ఉండిందన్నమాట. అంతేకాదు, ఆవిడ చేసినటువంటి సేవలు అలాగే ఆవిడ సంపాదించుకున్నటువంటి పేరు, ఆ కైండ్నెస్ అండ్ ఎదుటి వ్యక్తి కోసం ఏదైనా చేయాలి అనేటువంటి, అఫ్కోర్స్ డాక్టర్స్ అందరికీ ఆ ఆలోచన ఉంటుంది కానీ ఇంకాస్త ముందు చూపు, వండర్ విమెన్ అని అనొచ్చు. ఎప్పుడు ఇట్ వాజ్ ఇన్ 1950స్ అండ్ 1960స్, ఆ టైంలోనే ఒక ఫౌండేషన్ స్థాపించాలని, కార్డియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి బెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉండాలని, ఎక్కడ చేసినా సరే ట్రీట్మెంట్ అది పర్ఫెక్ట్ అండ్ ఎన్నో గుండెల్ని రక్షించినటువంటి గుండెతనది. ఎందుకంటే ఇంకేం చెప్తాం, దట్స్ అ గ్రేట్ థింగ్ కదా. సో శివరామకృష్ణన్ పద్మావతి అయ్యంగార్, షీ లివ్స్ ఫర్ ఎవర్ అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆవిడ చేసినటువంటి సేవలంత గొప్పవి, తన నిర్ణయం అంత గొప్పది, ఆ ప్రౌడ్ ఫీల్ని తీసుకొచ్చి పెట్టడం, బీయింగ్ అన్ ఇండియన్స్ మనకి మాట్లాడుకోవడం కూడా మన ఏమంటారు వీ ఫీల్ సో ప్రౌడ్ టు అనౌన్స్ ఆల్ దోస్ వర్డ్స్ అని ఎక్కువ. రైట్, ఇంకా మాట్లాడుకుందాం ఇంకొక మంచి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఇదండి ఇవాల్టి శక్తిశీలి. మీకు బాగా నచ్చిందనుకుంటాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందనేది కేవలం తప్పుడు ప్రచారమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత 2.5 ఏళ్ల ప్రజాప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ 15 నుంచి 20% వృద్ధి సాధించిందని, ప్లాట్ల విక్రయాలు 40% పెరిగాయని తెలిపారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నమోదైన డాక్యుమెంట్ల సంఖ్య దీనికి నిదర్శనమన్నారు. ఉజ్జయిని మహాకాళి ఆషాఢ జాతర మహోత్సవాలకు ప్రభుత్వం వివిధ శాఖలు విస్తృతంగా ఏర్పాట్లు చేశాయని ఆలయ ఈవో కుత్తా మనోహర్ రెడ్డి తెలిపారు. భక్తుల కోసం వైద్య శిబిరాలు

0: నీటి సౌకర్యం, పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆగస్టు 2వ తేదీన బోనాల పూజలు, ముఖ్యమంత్రి పట్టు వస్త్రాల సమర్పణ, ఆగస్టు 3వ తేదీన రంగం గజవాహన ఊరేగింపు నిర్వహించినట్లు పేర్కొన్నారు. రేపటి నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఇదే సమయంలో తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ, తూర్పు జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఐఎండీఏలో అలర్ట్ జారీ చేసింది.
1: సిరీస్ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అరేరేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో ఈ మ్యాచ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. జింబాబ్వే జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ యాండ్రైడ్ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్డీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశం వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో సతీ సావిత్రి కథ చివరి భాగం చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం సారంగపాణి బృందం.

0: మఠం సారంగపాని బృందం హనుమకొండ జిల్లా అయనావల్ మండలం పున్నేలు గ్రామం సతీ సావిత్రి నాటకం.
1: నారద, ఏ లోకములు చింతించావు? ఇచ్చటి నుండి తమ రాక నా సన్నిధానం వచ్చావంటే నాకు అమితానందమయ్యా స్వామి.
2: చూడయ్యా, ఈ అమ్మాయి ఎవరు కావచ్చు ఇంత అందచందముగా ఉన్నది? రాజేంద్ర

0: సంతానము లేక 18 సంవత్సరములు సావిత్రి దేవికి వ్రతము చేసిన
1: ఆ
0: తల్లి దేవుళ్ళ పుట్టిన ఒకగానొక్క కూతురు నా కుమార్తె సావిత్రి దేవి.
1: మహారాజా, ఇంత చక్క

0: రాజు మహారాజుల చిత్రపటములు తెచ్చినా ఎవరిని కూడా సహించడం లేదు. పెళ్లి చేసుకోనంటంది, కానీ ఒకరిని వరించాదయ్యా.
1: ఎవరు
0: చెబుతాను
1: చెప్పండి. చిరుత మాటలు.

0: తమలోనే తమే బాధపడినట్టుగా చింతిస్తున్నట్టుగా ముక్కు విరుస్తూ మాట్లాడుతున్నావు, అదేమి మోసమో?
1: ఏమిటా?
0: పైన దేవుంచి వివరంగా చెప్పు స్వామి.
1: మహారాజా, ఆయన గుణములోనా గరిష్టలోనా యుద్ధ నీతిలోనా రాజనీతిలోనా మంచివాడే, కానీ ఆయనకు ఆ బ్రహ్మదేవుడు లలాటమందు రాసింది పెళ్ళైనాక ఒక సంవత్సరమునకు చనిపోతాడయ్యా. ఇది ఒక్కటే,
0: పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం బతికి చనిపోతాడా?
1: అవునవును
0: భగవంత. అలాంటి అర్థాయుష గల వాడికి నీవు ఎలా ఇస్తావు అంటున్నావా స్వామి?
1: అవునవును.
0: సరే, ఇక మీరు దయచేయండి.
1: సరే
0: ప్రధానోత్తమ
1: అయ్యా,
0: అంతఃపురమునకు వెళ్ళి సావిత్రి దేవిని రమ్మను.
1: సరే అమ్మా. మహారాణి.
2: ఏమిటి మంత్రి?
1: నాన్నగారు పిలుస్తున్నాడమ్మా.
2: సరే నాన్నా.
0: అమ్మా
2: మీకు వందనములు.
0: వతిల్లుము కాని ఒక మాట.
2: ఏంటి నాన్నా, ముఖమంతం చిన్నపై చింతాక్రాంతం విన్నావు?
0: ఏమి చేయదురు తల్లి, నా మాట ఆలకిస్తే నీకే మంచిది. అది
2: ఏంటది?
0: ఓ తల్లి, ఓ

0: నా మాట విను తల్లి, ఒకవేళ నా మాట వినకున్నా కానీ నేను తాళలేను, బ్రతకలేను తల్లి.
1: నానా,
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:10. అభిరుచి. శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం. ముందుగా ఆత్మబలం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, మోర్తాడ్ నుండి కళ్యాణ్, విక్రమ్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట నాయకుడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, బింగి కీర్తన్, విష్ణు, గంగుబాయి, హర్షవర్ధన్, సత్యనారాయణ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. వీరందరి కోసం మనం విందాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల గారు పాడిన ఈ పాటను.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: సన్రైజ్.

0: స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
0: NABH గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: ప్రకటనలు విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో తర్వాతి పాట మనసున్న మహారాజు చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లూరు లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, దసర రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, మహశ్రీ, అక్షర, బాస నరేందర్, శ్యామల, భారతి. మరి వీరందరి కోరికపై మనసున్న మహారాజు చిత్రం నుండి ఈ పాట విందాం.

0: మీరింతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
4: చిక్కుకుంది.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్, యూరాలజిస్ట్. డాక్టర్

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు

2,00,000 ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం ఓ లలిత గీతం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ముఖాన్ మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడుగుల తామరా సై బాల్, బురద పుల్లా సై
3: బాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45. సినీ రజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట 18 పేజెస్ సినిమా కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి కేటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శశి సినిమా నుండి ఈ పాట.

సినీ రంజని కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 27వ తేదీ సోమవారం ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై సినీ రంజని కార్యక్రమంలో. ఇప్పుడు వినండి హాయ్ నాన్న సినిమా నుండి ఈ పాట.

0: न कि छात्रों की चिंताओं का समाधान करना। दिल्ली पुलिस ने लोगों को नई दिल्ली क्षेत्र की ओर जाने से बचने की सलाह दी है, क्योंकि पूरे जिले में भारी भीड़ और यातायात जाम देखा जा रहा है। पुलिस ने यात्रियों को निर्देश दिया है कि वे देरी से बचने और सुगम यात्रा सुनिश्चित करने के लिए वैकल्पिक मार्गों का उपयोग करें। इस बीच दिल्ली मेट्रो ने राजीव चौक, मंडी हाउस, जनपथ और केंद्रीय सचिवालय मेट्रो स्टेशनों के प्रवेश द्वार खोल दिए हैं। प्राचीन बौद्ध स्थल सारनाथ को यूनेस्को की विश्व धरोहर सूची में शामिल किया गया है। संस्कृति और पर्यटन मंत्री गजेंद्र सिंह शेखावत ने इसे भारत की सांस्कृतिक विरासत के लिए एक ऐतिहासिक क्षण बताया है। श्री शेखावत ने कहा कि सारनाथ शांति, ज्ञान और करुणा का शाश्वत प्रतीक है। उन्होंने कहा कि ये मानवता के लिए भारतीय सभ्यता के गहन आध्यात्मिक और दार्शनिक योगदान को दर्शाता है। कानून और न्याय मंत्री अर्जुन राम मेघवाल ने नई दिल्ली में सिंगापुर के कानून मंत्री एडविन टोंग एससी के साथ द्विपक्षीय बैठक की। श्री मेघवाल ने दोनों देशों के कानूनी सहयोग को मजबूत करने, वैकल्पिक विवाद समाधान को बढ़ावा देने और संस्थागत तथा न्यायिक सहयोग को बढ़ाने पर चर्चा की। प्रधानमंत्री नरेंद्र मोदी कल सवेरे 11 बजे आकाशवाणी से मन की बात कार्यक्रम में देश और विदेश के लोगों के साथ अपने विचार साझा करेंगे। कार्यक्रम का प्रसारण आकाशवाणी और दूरदर्शन के पूरे नेटवर्क, AIR न्यूज वेबसाइट और न्यूज ऑन AIR मोबाइल ऐप पर किया जाएगा। हरारे में भारत और जिम्बाब्वे के बीच दूसरे T20 क्रिकेट मैच में ताजा समाचार मिलने तक भारत ने 19 ओवर में 4 विकेट पर 210 रन बना लिए हैं। 3 मैचों की श्रृंखला में भारत 1-0 से आगे है। अनाहत सिंह ने विश्व जूनियर स्क्वाश चैंपियनशिप के महिला सिंगल्स के फाइनल में जगह बना ली है। फाइनल में उनका सामना आज मिस्र की रुकैया सलीम से होगा। अनाहत सिंह जोशना चिनप्पा के बाद इस प्रतियोगिता के फाइनल में पहुंचने वाली दूसरी भारतीय खिलाड़ी बन गई हैं। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: दिस इज आकाशवाणी, द न्यूज रेड बाय वल्सा विलियम्स। The CJP has withdrawn its agitation after the government agreed to its demands. Union ministers JP Nadda and Dr. Jitendra Singh today held the third round of discussion with the CJP delegation, focusing on its demands for reforms in the examination system and measures to prevent paper leaks. Later, in a joint press conference with the CJP delegation in New Delhi, Mr. Nadda said during the meeting the government agreed to the demands of the CJP that no action should be taken against the protesters and no FIRs should be filed against them.
2: सबसे पहली बात तो ये है कि कोई भी एक्शन FIR न हो, और अगर है तो वो विड्रॉ हो, और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा। इस बात को सरकार ने स्वीकारा है जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है। उसी तरीके से फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं, उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है।
1: CJP's chief spokesperson Saurav Das announced to withdraw the agitation in good faith, expressing hope that the agreed upon terms will be executed within the agreed upon timelines. Earlier today, Union Education Minister Dharmendra Pradhan resigned and tendered his resignation to Prime Minister Narendra Modi. In a social media post, Mr. Pradhan said he was pained by the prevailing situation during the past 10 days following students' protest. He said it was not a matter of prestige for him. He said he had taken into account the situation at Jantar Mantar in New Delhi as well as the situation across the country. Mr. Pradhan said that service to the nation is the highest priority of his life and he will remain forever dedicated to it. Uttar Pradesh Chief Minister Yogi Adityanath launched a sharp attack on the Congress and the Samajwadi Party, saying that the paper leak mafia is the legacy of these very parties. He asserted that there are only two places for those who play with the future of students: jail or hell. The Chief Minister was addressing a public gathering today after inaugurating and laying the foundation stone of 125 development projects worth more than 489 crore rupees for the Fatehpur Sadar and Ayasha Assembly constituencies. The Delhi Metro Rail Corporation has informed that entry gates for Rajiv Chowk, Mandi House, Janpath and Central Secretariat Metro stations are now open. Meanwhile, Delhi police has advised citizens to avoid travelling towards the New Delhi area due to heavy crowds and high traffic congestion observed across the district. Sharing an advisory, the police directed commuters to use alternative routes to prevent delays and ensure a hassle-free journey. Prime Minister Narendra Modi will share his thoughts with the people of the country and abroad in the Mann Ki Baat program on Akashvani at 11 a.m. tomorrow. It will be the 136th episode of the monthly radio program. The program will be broadcast across the entire Akashvani and Doordarshan network, the AIR news website and the News on AIR mobile app. President Draupadi Murmu has concluded her state visit to Romania and departed for New Delhi this afternoon. Romania was the final leg of the president's three-nation state visit, which also included Moldova and North Macedonia. In Romania, the president held wide-ranging discussions with her Romanian counterpart. President Nicușor Dan aimed at strengthening bilateral cooperation across trade, investment, defence, digital technology, education, renewable energy and culture. The flood situation in Assam remains critical, with over 1.15 lakh people taking shelter in relief camps. Shivasagar, Charaideo and Jorhat are the worst affected districts. 14 more flood-related deaths have been reported, taking the state's flood deaths toll to 61. Prime Minister Narendra Modi today held a telephonic conversation with Assam Chief Minister Hemanta Biswa Sarma and reviewed the flood situation in the state. In Gujarat, rescue and relief operations are underway on a war footing following heavy rainfall across the state. Severe monsoon conditions continue in the state, with heavy rainfall lashing several parts of the state. In men's cricket, India were 217 for 5 in 19.5 overs against host Zimbabwe in the second T20 international in Harare when reports last came in. And with that, we end this news bulletin.
3: Akashvani. సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చదువుతున్నది ఇవటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. దేశమే ప్రధానం, పార్టీ తర్వాత అనేదే తమ పార్టీ సిద్ధాంతమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పునరుద్ఘాటించారు. ఎల్నినో ప్రభావంతో రాబోయే నీటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు వార్తల వివరంగా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. గత 10 రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసనల నేపథ్యంలో తనను ఈ పరిస్థితి తీవ్రంగా బాధించిందని, ఇది తన గౌరవానికి సంబంధించిన విషయం కాదని ఆయన సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని, దానిని దేశ వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేయకుండా నిరోధించాలనే లక్ష్యంతో ఏ ఒక విద్యార్థి భవిష్యత్తు చట్టపరమైన చిక్కుల్లో పడకుండా చూసేందుకు తన రాజీనామాను సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి మార్గదర్శకత్వం, విశ్వాసం, నిరంతర మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నీట్ యూజీ పరీక్ష 2026లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం దర్యాప్తును సిబిఐకి అప్పగించి పరీక్షను రద్దు చేసిందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నుండి పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నేపథ్యంలో తమ పార్టీ ప్రధాన సిద్ధాంతం దేశమే ప్రధానమని, పార్టీ తర్వాత అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. పదవులు తాత్కాలికమని, ప్రజల నమ్మకమే తమకు ముఖ్యమని అన్నారు. విద్యార్థి కార్యకలాపాల నుండి కేంద్ర మంత్రిగా దశాబ్దాలుగా ధర్మేంద్ర ప్రధాన్ అందించిన సుదీర్ఘ సేవలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం, తగిన బాధ్యతలను సరైన సమయంలో స్వీకరించడమే అని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్, మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం కూడా ప్రసారం అవుతుంది.

0: తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. ఎల్నినో ప్రభావంతో రాబోయే నీటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి పైప్లైన్ మరమ్మతులు వేగంగా జరిగేలా చూడాలని, 16వ ఆర్థిక సంఘ నిధులతో త్రాగునీరు, వర్షపు నీటి నిల్వలను పెంచుకునేందుకు ఏర్పాట్లు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో వారానికి ఒకసారి పర్యటించాలని అన్నారు. ఏర్పాట్లలో నిర్లక్ష్యాన్ని సహించబోమని స్థానిక ప్రతినిధులతో వాట్సాప్ ద్వారా సంప్రదింపులు జరపాలని మంత్రి తెలియజేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం 2024లో చట్టాన్ని తీసుకొచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రతిపాదించిన మార్పుల ప్రకారం ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యులైన వారికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 15 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించబడుతుందని తెలియజేశారు. ఈ నేపథ్యంలో జరిగే అవకతవకలను నివారించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులను కఠిన చర్యలను చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సిరిసిల్ల పట్టణంలో డిఎస్పీ నాగేంద్రాచార్య ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే తమ లక్ష్యమని ఆయన తెలియజేశారు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 60 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను సీజ్ చేశామని తెలియజేశారు. మెదక్ జిల్లా రామాయంపేటలో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. నాణ్యమైన విద్యకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే విద్యా సంవత్సరానికి పనులు పూర్తయ్యేలా అదనపు కార్మికులను నియమించాలని ఆమె అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా చింతలపేటలో హత్యకు గురైన కర్రె సునీత కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం అందించాలని, ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుని వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1: కావాలని ఈ రకమైనటువంటి హత్య చేయడం అమానుషం. సభ్య సమాజం కానీ మేధావులు కానీ అందరు కూడా ఖండించాలి. మరి దోషులు ఏదైతే ఉన్నదో వాళ్ళను కఠినంగా జీవిత ఖైదు పడే విధంగా ఒక ప్రత్యేక ఫాస్ట్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి, మన ఎస్పీ గారికి డైరెక్ట్ ఇస్తా ఉన్నా. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో అందరు సమానమే. మరి అటువంటి దానిలో ఈ రకంగా హత్యలు చేయడం ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఖండిస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు చేపట్టనున్న పోలీస్ అక్క కార్యక్రమంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఈరోజు అవగాహన సదస్సు కల్పించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నియమితులైన మహిళా కానిస్టేబుళ్లు విద్యా సంస్థలను క్రమం తప్పకుండా సందర్శించి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. పోక్సో చట్టం, మాదక ద్రవ్యాలు, ర్యాగింగ్, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణాపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, షీటీంతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్లాట్ల అమ్మకాలు 40% పెరిగాయని, మూసీనది సుందరీకరణ, మెట్రో విస్తరణ వంటి కీలక సదుపాయాలను ప్రస్తావిస్తూ పట్టణాభివృద్ధికి, పేదలకు ఇందిరమ్మ గృహాలను అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో క్యూర్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి దరఖాస్తులకు సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక హెల్ప్లైన్ 0402460352 మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. క్యూర్ ప్రాంతంలో 10 సంవత్సరాలుగా నివసిస్తూ 6 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న పేదల కోసం ఈ పథకాన్ని రూపొందించారు. మొదటి దశలో 16 నియోజకవర్గాల్లో 7680 ప్లాట్లను నిర్మించి ప్రజలకు అందిస్తారు. మీసేవా కేంద్రాల్లో ఆధార్ నెంబర్ వివరాలు సమర్పించి 10,000 రూపాయల రుసుముతో దరఖాస్తు సమర్పించవచ్చని తెలియజేశారు. జిల్లా జనగణన హ్యాండ్బుక్ సమాచారంలో ఖచ్చితత్వాన్ని పాటించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ హ్యాండ్బుక్ డీసీహెచ్బీ తయారీలో సమాచార సేకరణను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ నాణ్యత, ఖచ్చితత్వం, పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 50 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసీఐఎల్ సంస్థ సిఎస్ఆర్ నిధులతో 60 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఐసీయు అంబులెన్స్ను ఆయన ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడారు.
2: ఇంకో 50 నుండి 1 కోటి రూపాయల మెటీరియల్ మేము ఈ హాస్పిటల్కి ఇస్తాం. అలాగే మా మానకొండ బిడ్డలకు ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంతో ఇవాళ మేము అంబులెన్స్ ఇచ్చినాం. ఆల్రెడీ గూడూరుకి దాదాపు 80 లక్షలు శాంక్షన్ చేయించినాం మెడికల్ కి. అలాగే ఈ హాస్పిటల్కి ఇంకో 1 కోటి రూపాయల వరకు వేరే వేరే మెటీరియల్ వాళ్ళు ఏమో అడుగుతున్నారు, చాలా అడుగుతున్నారు. అవి చిన్న చిన్న ఏదో ఒక రకంగా నేను చేయదలుచుకున్నా.
0: ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరం భీం ప్రాజెక్టుతో పాటు వట్టివాగు ప్రాజెక్టులను రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ పరిశీలించారు. అధికారులను అడిగి నీటి మట్టం వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల పూర్తిస్థాయి నీటిమట్టం ఇంకా చేరుకోలేదని తెలియజేశారు. ప్రతిష్టాత్మక వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ హెచ్ఎండిఏ 100,000 కుటుంబాలకు ప్రతి ఇంటికి 3 పండ్ల మొక్కలు, 2 ఔషధ మొక్కలను పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు డి చక్రపాణిని సంప్రదించడం ద్వారా ప్రజలు పాల్గొనవచ్చు. రేపటి నుండి 29 వరకు హైదరాబాద్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. దేశమే ప్రధానం, పార్టీ తర్వాత అనేదే తమ పార్టీ సిద్ధాంతమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ శిక్షామంత్రిణా ధర్మేంద్ర ప్రధానేన అద్య ప్రధానమంత్రిణే నరేంద్రమోదినే స్వత్యాగపత్రం ప్రదత్తం. మధ్యప్రదేశ ఉచ్చన్యాయాలయేన పరీక్షా ప్రశ్నపత్ర అవైధరీత్యా ప్రకాశన సంబద్ధ అనియమితతాం ఆలక్ష్య చతుర్ణాం విశిష్ట ట్రాక్ న్యాయాలయానాం స్థాపన విహిత. జమ్మూకశ్మీరే వార్షికీ అమర్నాథయాత్ర అథ చ శ్రీమాతుః వైష్ణోదేవ్యాః పవిత్రయాత్ర అద్య 6-దివసీయస్థగనానంతరం పునః సమారబ్ధ. అసమరాజ్యే జలాప్లావనేన మృతకానాం సంఖ్యా 1/6 జాతా, యత్ర 1 లక్షతోప్యధికాః జనాః సహాయోద్ధార శిబిరేషు ఆశ్రయం అగృహ్ణన్. ప్రధానమంత్రిణా శ్రీమోదినా సర్వవిధ సహాయస్య ఆశ్వాసనం ప్రదత్తం. భారతీయ స్క్వాష్ క్రీడికా అనాహత సింహః ఐతిహ్యం విరీచ్య జూనియర్ స్క్వాష్ చాంపియన్షిప్ శృంఖలాయాః మహిళా ఏకల నిర్ణాయక ద్వంద్వే స్వీయ స్థానం రక్షితవతి. అపి చ పురుష క్రికెట్ క్రీడా శృంఖలాయాం భారత జింబాబ్వే దేశయోః మధ్య 20-ప్రతి-20 అంతారాష్ట్రీయ శృంఖలాయాః ద్వితీయా స్పర్ధా అద్య హరారే నగరే ప్రచలతి. అథ వార్తాః విస్తరేణ. కేంద్రీయ శిక్షామంత్రిణా ధర్మేంద్ర ప్రధానేన అద్య ప్రధానమంత్రిణే నరేంద్రమోదినే స్వత్యాగపత్రం ప్రదత్తం. సామాజికాంతర్జాలీయే సందేశే శ్రీప్రధానేన నిగదితం యత్ గత 10 దివసేషు ప్రచల్యమాణానాం స్థితిమాలక్ష్య తేన మంత్రీ పదమిదం త్యక్తం. ఛాత్రాణాం ప్రదర్శన పురస్సరం సురక్షాస్థితిం చ మనసి నిధాయ శిక్షామంత్రిణా త్యాగపత్రం ప్రదత్తం. తేన ప్రతిపాదితం యత్ నవదిల్ల్యాం జంతరమంతరస్థలే అశేషే దేశే హి పరిస్థితిం ఆలక్ష్య త్యాగపత్రమిదం ప్రదత్తం. తేన ప్రధానేన ప్రోక్తం యత్ తేన ప్రధానమంత్రిణః విశ్వాసం సహయోగం చ సమ్మానితం. తేన భణితం యత్ దేశస్య సేవా ఏవ తస్య సర్వోచ్చ ప్రాథమికతా విద్యతే. మధ్యప్రదేశ ఉచ్చన్యాయాలయేన పరీక్షా ప్రశ్నపత్ర అవైధరీత్యా ప్రకాశన సంబంధ అనియమితతాం ఆలక్ష్య చతుర్ణాం విశిష్ట ట్రాక్ న్యాయాలయానాం స్థాపన విహితా. న్యాయాలయేన నిర్దిష్టం యత్ ఆరోప పత్రాణాం నామాంకనస్య 3 మాసాభ్యంతరే తేషాం ప్రకరణానాం నివారణం భవితవ్యమేవ. జమ్మూకశ్మీరే వార్షికీ అమర్నాథయాత్ర అథ చ శ్రీమాతుః వైష్ణోదేవ్యాః పవిత్రయాత్ర అద్య 6-దివసీయస్థగనానంతరం పునః సమారబ్ధ. कश्मीरस्य संभागीय आयुक्तेन अंशुल गर्गेण आकाशवाण्या सह वार्तालापे सूचितं यत् बालटाल पहलगाम मार्गयोः यात्रा पुनः समारब्धा अस्ति। अत्रांतरे 79,200+ यावत् तीर्थयात्रिणां समूहः अद्य प्रातः भगवती नगर यात्रिनिवास जम्मूतः प्रस्थितः। असम राज्ये जलप्रलये 15.1 लक्षतोप्यधिकाः जनाः साहाय्योद्धार शिबिरेषु आश्रयम् अगृह्णन्। शिवसागर, चराईदेव, जोरहाट च इत्येते सर्वाधिक प्रभावितानि मण्डलानि सन्ति। जलप्लावनेन इतोपि 14 जनानां मृत्योः सूचना अस्ति, येन राज्यस्य जलप्लावनेन मृतकानां संख्या 61 जाता। दिखौ, दिशांग, धनसिरी च नद्यः आपत्रेखायाः उपरि निरन्तरं प्रवहन्ति, येन स्थितिः इतोपि हानिप्रदा अभवत्। आपत् प्रतिक्रिया दलानि, मण्डल अधिकारिणः च सहायोद्धार कार्ये संलग्नाः सन्ति। प्रभावित क्षेत्राणां निकटतया निरीक्षणं च कुर्वन्तः सन्ति। उपशमन उद्धार कार्याणि च प्रचलन्ति। प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य असम राज्यस्य मुख्यमंत्रिणा हिमंता बिस्वा सरमणा सह दूरभाष माध्यमेन वार्तालापं कृत्वा राज्यस्य जलप्रलयस्य स्थितिं समीक्षितवान्। सामाजिकान्तर्जालीय पटले श्री शर्मा अवदत् यत् प्रधानमन्त्रिणा श्रीमोदिना वर्तमानस्य साहाय्योद्धार कार्यस्य, पुनर्वसनस्य, पुनर्निर्माणस्य च प्रयत्नानां समर्थनाय केन्द्रसर्वकारस्य सर्वविध साहाय्यस्य आश्वासनं प्रदत्तमिति। राष्ट्रपतिः द्रौपदी मुर्मू इत्येषा रोमानिया देशे भारतीय समुदायस्य योगदानस्य प्रशंसाम् अकरोत्। ते उभयोः देशयोः मध्ये वर्धमानस्य सहभागित्वस्य महत्वपूर्णाः स्तम्भाः इति उक्तवती। रोमानिया देशस्य आधिकारिक यात्रायाः समापनदिने बुखारेस्ट नगरे भारतीय समुदायस्य कृते आयोजिते समारोहे सम्बोधयन्ती राष्ट्रपतिः अवदत् यत् विदेशेषु निवसन्तः भारतीयाः स्वमातृभूम्या सह दृढतया सम्बद्धाः सन्ति, तथा च प्रत्येकः भारतीयः स्वस्य उपलब्धिभिः समर्पणेन च गर्वानुभवं कारयति।
4: भारत रोमानिया संबंधों का सबसे महत्वपूर्ण आधार है हमारे लोगों के बीच आत्मीय संबंध। ये देखकर मुझे प्रसन्नता है कि भारतीय प्रवासी समुदाय एकजुट होकर रोमानिया में भारत की सांस्कृतिक विरासत को जीवंत बनाए। भारतीय आईटी इंजीनियरिंग स्कॉलर्स, रिसर्चर्स, हेल्थ केयर प्रोफेशनल्स तथा विद्यार्थियों की नई पीढ़ी अब रोमानिया को अपना घर बना रहे हैं। रोमानिया की अर्थव्यवस्था और समाज में अपना योगदान तथा यहाँ भारतीय संस्कृति और मूल्यों के प्रसार के लिए आपके प्रयास आपको भारत का सच्चा प्रतिनिधि बनाते हैं।
3: राष्ट्रपतिः अवदत् यत् रोमानिया देशस्य राष्ट्रपतिना निकुसोर डैन इत्यनेन अन्यैः नेतृभिः च सह तस्याः संवादः द्वैपाक्षिकसम्बन्धान् नूतनौन्नत्यं प्रतिनेतुं प्रतिबद्धतां प्रतिबिम्बयति। सा अवोचत् यत् भारत रोमानिया देशयोः मध्ये व्यापारः, रक्षा, पुनर्नवीकरणीय ऊर्जा, डिजिटल प्रौद्योगिकी, शिक्षानुसन्धान, स्वास्थ्यसेवा, विज्ञान प्रौद्योगिकी, कृत्रिम बुद्धिमत्ता, नवान्वेषणम्, उन्नत विनिर्माणम् इत्यादिषु क्षेत्रेषु सहकारः विस्तारितः अस्ति। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति। प्रधानमंत्री नरेन्द्र मोदी श्वः प्रातः 11 वादने आकाशवाणीतः मन की बात इति कार्यक्रमे स्वीयं मनोगतं प्रकटयिष्यति। मासिकस्यास्य आकाशवाणी कार्यक्रमस्य एतत् 37.1 संस्करणं भविष्यति। आकाशवाण्याः, दूरदर्शनस्य च सर्वाभिः वाहिनीभिः अस्य कार्यक्रमस्य प्रसारणं भविष्यति। अयं हि कार्यक्रमः आकाशवाणी वार्ता विभागस्य अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अपि च न्यूज़ ऑन एआईआर इति चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धः भविष्यति। आकाशवाणी, दूरदर्शन वार्ता, प्रधानमन्त्री कार्यालय, सूचना प्रसारण कार्यालयानां यूट्यूब वाहिनीभिः अपि अस्य कार्यक्रमस्य साक्षात् प्रसारणं भविष्यति। हिन्दी भाषायां प्रसारणस्य पश्चात् अस्य कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः क्षेत्रीय भाषासु अपि भविष्यति। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णनवर्यः अद्य अधोरेखितवान् यत् प्रतिदिनं, प्रतिहोरा, प्रतिनिमेषं, प्रतिपलं च सदने व्यतीतं लोकतन्त्रस्य सुदृढीकरणाय उपयोक्तव्यम्। राधाकृष्णन्वर्यः नवदेहलीनगरे राज्यसभायाः नवनिर्वाचितानां नामाङ्कितानां च सदस्य

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇప్పుడు విందాం ఉద్మూరు సుజాత గారా లభించిన జానపద గీతాలు.

కుమ కుమ్మ పూలేరి కుమ కింద వసి కొండ కోనలు తిరిగే కుమారుడేడేయాలరాడే నీలవరుడు వచ్చి చూసన్న పోడే యాలరాడే నీలవరుడు.

వరుడు సిట సీట ఎండ ఆగొట్టే చెట్టి గురు పెట్టే సిట సీట ఎండ ఆగొట్టే చంద్రుని మాను సంతా చెట్టు మీద.

దాటుదునీ దీ కడుప జోడు మట్టెల్లా దాటుదునీ దీ కట్టమామిడి కింద ముగ్గుల్లి వరసి ముట్టమామిడి కింద అత్తమామిడి కింద అయినల్లి వరసి అత్తమామిడి కింద తల్లి మామిడి కింద తలువాలి పోసి తల్లి మామిడి కింద సిలుకు తెచ్చుకునే సిరిజన్న కంకి సిలుకు

గోపాలుడా నిలుగు కులేసిరా నంద గోపాలుడా నిలుగు కులేసిరా నంద గోపాలుడా యశోద బాలుడా ఇంత సలవేమిరా యశోద బాలుడా ఇంత సలవేమిరా.

వాటరు. చిక్కుడు చెట్టు కింద సిరి పొన్న కింద సీతమ్మ లచ్చమ్మ జోనాలి సురంగా.

మీ ఇంతవరకు రంగస్థలి కార్యక్రమంలో ఉట్నూరు సుజాత గారు ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వర్షాధార వ్యవసాయంలో కాకుండా అన్ని రకాల వ్యవసాయంలో కూడా మల్చింగ్ విధానాన్ని పాటించి చక్కటి ఉత్పత్తిని సాధించవచ్చని వివరాలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ముందుగా సేంద్రియ మల్చింగ్ విధానము, దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక భూమిక పోషిస్తుంది. ఇప్పటికీ 60-70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత వ్యవసాయంలో అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగి నేల, నీరు, వాతావరణ కాలుష్యము పెరిగిపోతుంది. అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే నీటి లభ్యత తగ్గుతోంది. కొన్ని ప్రాంతాలలో లభ్యత పెరిగినప్పటికీ అధిక ఖర్చు కూడుకున్నది. కాబట్టి వ్యవసాయంలో పంట వనరుల ఉత్పాదకతను పెంచడానికి కొన్ని పద్ధతులను ఆచరించాల్సిన అవసరం ఉంది. నేల, నీరు, వాతావరణ పరిరక్షణకు పాటించవలసిన మెలకువలో మల్చింగ్ లేదా ఆచ్ఛాదన ముఖ్యమైనది. మల్చింగ్ లేదా ఆచ్ఛాదన అంటే ఏంటి? మల్చింగ్ అనే పదం జర్మన్ భాషలో మల్ అనగా కుల్లడానికి మృదువైనది అనే పదం నుండి ఉద్భవించింది. మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఏదైనా పదార్థాలతో కప్పి ఉంచి మొక్క వేర్లను వేడి, చల్లదనం, వర్షాభావ పరిస్థితుల నుండి కాపాడడాన్ని మల్చింగ్ అంటారు. మల్చింగ్ కోసము వరి పొట్టు, రంపపు పొట్టు, ఎండిన ఆకులు, వరి గడ్డి, చెరుకు పిప్పి, కొబ్బరి పీచు, పీకేసిన కలుపు, చిన్న చిన్న గులకరాలు వంటి ప్రకృతి సహిత పదార్థాలను దశాబ్దాల నుండి వాడుతున్నప్పటికీ వాటి లభ్యత రానురాను తగ్గుతున్నందున గత 50 సంవత్సరాలలో వివిధ కృత్రిమ పదార్థాల వాడకం గణనీయంగా పెరిగింది. మల్చింగ్ రకాలు సాధారణంగా వివిధ పదార్థాలతో మల్చింగ్ చేసినప్పటికీ ప్రధానంగా 2 రకాలుగా, అంటే సేంద్రియ పద్ధతి, కృత్రిమ పద్ధతి ద్వారా మల్చింగ్ చేయవచ్చు అని 2 రకాలుగా విభజించారు శాస్త్రవేత్తలు. మరి సేంద్రియ మల్చింగ్ అంటే ఏ విధంగా ఉంటుంది అని ఈ వివరాలు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రకృతిలో లభించే వివిధ సేంద్రియ పదార్థాలైన చెట్టు బెరడు ముక్కలు, గడ్డి కత్తిరింపులు, వరి, గోధుమ పొట్టు ఆకులు, కంపోస్టు, పశువులు

ఎరువు, వరిపొట్టు, రంపపు పొట్టు వంటి వాటిని వాడినప్పుడు అవి నేలలో ఉండే సూక్ష్మజీవుల సహాయంతో కాలక్రమేణ కుళ్ళి నేలలో సేంద్రియ పదార్థాన్ని, పోషకాలను అందించడం, నీటి నిల్వ సామర్థ్యం పెంచడం, కలుపును అదుపు చేయడం వంటి లాభాలను చేకూరుస్తుంది. ఇక ఈ సేంద్రియ మల్చింగ్ పద్ధతిలో వాడే పదార్థాల గురించి కొన్ని వివరాలు మీకు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. చెట్టు బెరడు ముక్కలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి? బెరడు మొక్కలు అధిక తేమను కలిగి ఉండడంతో పాటు తేమను అధిక సమయం వరకు నిలుపుకోగలుగుతాయి. వీటిని అధిక పొడి పరిస్థితుల్లో, అధిక తేమ కలిగిన పరిస్థితుల్లో వాడవచ్చు. అధిక వర్షాలు కురిసినప్పుడు అధిక తేమను పీల్చుకోవడం ద్వారా వర్షాభావ పరిస్థితులలో నిలుపుకున్న తేమను మొక్కకు అందిస్తాయి. వీటిని అటవీ వ్యవసాయంలో, పండ్ల తోటల్లో విరివిగా 2-4 ఇంచుల మందంలో వాడవచ్చు. కానీ కూరగాయ పంటల్లో వాటి ఆమ్ల గుణం కారణంగా వాడకూడదు. ఇక గడ్డి కత్తిరింపుల ద్వారా మల్చింగ్ చేసే పద్ధతి ఈ విధంగా. ఇవి చాలా విరివిగా అధిక మోతాదులో లభ్యమవుతాయి. వాటి వాడకం ద్వారా నేలలో సేంద్రియ పదార్థంతో పాటు నత్రజని కూడా లభ్యమవుతుంది. పచ్చి గడ్డిని వాడినప్పుడు అవి వేర్లను వృద్ధి చేసుకొని పంట మొక్కలకు నష్టాన్ని కలగజేస్తాయి. కావున ఎండిన గడ్డిని పల్చటి 2-3 ఇంచుల మందం గల పొరల్లో కూరగాయ పంటలో వాడుకుంటే సబుగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఎండు ఆకుల ద్వారా మల్చింగ్. ఇవి చాలా విరివిగా అన్ని ప్రాంతాల్లో అధిక మోతాదులో లభ్యమవుతాయి. చెట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో, అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చలికాలం 3-4 ఇంచుల మందంతో మల్చింగ్ వాడితే కుళ్ళి మంచి ఎరువుగా మారి పోషకాలు అందించడంతో పాటు తేమను నిలుపుతాయి. కానీ తేలికగా గాలికి ఎగిరిపోయే స్వభావం కలిగి ఉండడం వల్ల వాటిపైన చిన్న కొమ్మలను, చెట్టు బెరడును కప్పవచ్చు. ఇక 4వ విధానము, వరి, గోధుమ గడ్డి, చిరుధాన్యాల పంట వ్యర్థాలను ఉపయోగించి మల్చింగ్ చేసే విధానం ఈ విధంగా. వీటితో ఈ మల్చింగ్ చాలా తేలికగా పొలంలోనే లభ్యమయ్యే పదార్థాలను 6-8 ఇంచుల మందంలో వాడి చేయవచ్చు. దీని ద్వారా నేలలో తేమ నిల్వ పెరగడమే కాక కలుపును సమర్థవంతంగా అరికట్టడం, వేడిని నిలవరించడంతో పాటు పోషకాలను నేలకు అందిస్తాయి. కలుపు మొక్కల గింజలు లేకుండా జాగ్రత్త పడాలి. ఈ రకం ఆచ్ఛాదన, ఈ రకము మల్చింగ్ గడ్డి ఎండుగడ్డి కంటే ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటుంది. ఇక 5వ విధానం, కంపోస్టు ఎరువు, పశువుల ఎరువు. కంపోస్టు ఎరువును మల్చింగ్ వాడడం ద్వారా నేల యొక్క భౌతిక, రసాయనిక జీవ లక్షణాలు పెరుగుతాయి. అంతేగాక నేలలో తేమ నిలుపుకునే శక్తి పెరగడం, సూక్ష్మజీవుల అభివృద్ధితో పోషకాల లభ్యత జరుగుతుంది. కానీ కలుపు నివారణ పూర్తిగా సాధ్యం కాదు. తర్వాత రంపపు పట్టు. చెక్క సంబంధిత పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో వీటి లభ్యత ఎక్కువ ఉంటుంది. వీటిలో పోషకాలు తక్కువగా ఉంటాయి. కానీ అధిక మొత్తంలో వాడినప్పుడు నత్రజని లోపం రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనితో నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇక పత్రికా ప్రతులు, కార్డుబోర్డు. దీని ద్వారా మల్చింగ్ విధానం. వీటితో 2-3 సెంటీమీటర్ మందంతో మల్చింగ్ చేయడం ద్వారా కలుపు నివారణ, నీటి నిల్వ సామర్థ్యం వంటి ప్రయోజనాలు ఉంటాయి. కానీ గాలికి ఎగిరిపోకుండా గాలి లేనప్పుడు చివర్లను, చిన్న రాళ్లను గులకరాలతో కప్పి నివారించుకోవచ్చు. తర్వాత ఒలిచిన మొక్కజొన్న, జొన్న చొప్ప, వేరుశనగ పొట్టు, కంది పొట్టు, ప్రత్తి కట్టే, ఈ పదార్థాలను ఉపయోగించి మల్చింగ్ చేసే పద్ధతి. ఆర్థిక ఉత్పత్తి తీసుకున్న తర్వాత మిగిలిన పంట వ్యర్థాలను మల్చింగ్గా వాడి కలుపు నివారణతో పాటు నీటి నిల్వ సామర్థ్యం పెంపు, పోషకాల లభ్యత నేలలో జరుగుతుంది. తర్వాత జీవ ఆచ్ఛాదన, జీవ మల్చింగ్ పద్ధతి. కొన్ని రకాల పప్పు జాతి పంటలైన దూలగొండి, బొబ్బెర, సుబాబుల్, జీలుగ వంటి వాటిని తొలిదశలో మొక్కల వరుసల మధ్య పెంచడం ద్వారా కలుపు నివారణ, నేలలో ఉష్ణోగ్రత నియంత్రణ, పోషకాల లభ్యత వంటి లాభాలు పొందవచ్చు. ఈ సేంద్రియ మల్చింగ్ వల్ల మనకు కలిగే లాభాలు: తీక్షణమైన సూర్యరశ్మిని నేల మీద పడకుండా కాపాడుతుంది. నేలలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కలుపు మొక్కల ఎదుగుదలను నియంత్రిస్తుంది. నేల కోత, భూక్షయం కాకుండా నిలువరిస్తుంది. నేలలో సేంద్రియ పదార్థాన్ని, సేంద్రియ కార్బన శాతాన్ని పెంచుతుంది. మొక్కల వేరు వ్యవస్థ బలంగా ఉండి భూమి లోపల పొరల్లో ఉన్న పోషకాల లభ్యత పెరుగుతుంది. నేల యొక్క భౌతిక, రసాయనిక జీవ లక్షణాలు మెరుగుపడతాయి ఈ మల్చింగ్ విధానం ద్వారా. ఇక ఈ సేంద్రియ మల్చింగ్ వాడకంలో చిన్నపాటి సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఈ విధంగా తెలియచేస్తున్నారు. నీరు నిల్వ ఉండే నేలల్లో అధిక వర్షాలు కురిసినప్పుడు అధిక తేమ కలిగి ఉండి వేర్లకు గాలి అందకుండా ఉండడము, చీడపీడల

మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చేపల పెంపకానికి రైతులకు సూచనలు అందిస్తారు నవీపేట్ మండల కోస్లీ గ్రామ యువ రైతు బి నాగార్జున గారు. కార్యక్రమ నిర్వహణ ఎన్ రవికుమార్ గారు. 7:45 సినీ గీతాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు వింటారు. ఇక రాత్రి 10:00 నుండి 11:00 వరకు అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం స్తోత్రం మరియు క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధన మనకు వినిపిస్తారు పి రత్నంరాజు గారు. 6:40 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:50 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో, 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు అందించే వివరాలు. అనంతరం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్టమాలజిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించే వివరాలు, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 బాలభారతి చిన్నారుల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంజర విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. ఇక 9:00 నుండి 10:00 వరకు హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు.

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, వ్యాఖ్యానం మరియు సహకారం ఎర్రం రాజు గారు. 10:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:55 మన్ కీ బాత్ గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం 11:30 మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాథ్ ఫణి కుమార్. ముఖ్యాంశాలు. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాంగ్రెస్ జనతా పార్టీ తమ ఆందోళనను విరమించుకుంది. నీట్ పేపర్ పరీక్షల అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారం అవుతుంది. హరారేలో జరుగుతున్న 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఇక వార్తలు వివరంగా. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాంగ్రెస్ జనతా పార్టీ తమ ఆందోళన విరమించుకుంది. పరీక్షా విధానంలో సంస్కరణలు, ప్రశ్నాపత్రాల లీకేజీ నివారించే చర్యలు వంటి సీజేపీ డిమాండ్లపై కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేందర్ సింగ్ ఈరోజు ఆ ప్రతినిధి బృందంతో 3వ విడత చర్చలు జరిపారు. అనంతరం న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో నడ్డా మాట్లాడుతూ నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదన్న సీజేపీ డిమాండ్లకు ప్రభుత్వం సమావేశంలో అంగీకరించిందని తెలిపారు.
1: सबसे पहली बात तो ये है कि कोई भी एक्शन एफआईआर न हो और अगर है तो वो विड्रॉ हो और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा. इस बात को सरकार ने स्वीकारा है जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है. उसी तरीके से फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा. इस बात को हम लोगों ने माना है.
0: సీజేపీ అధికార ప్రతినిధి సౌరవదాస్ మాట్లాడుతూ అంగీకరించిన కాల వ్యవధిలోగా తమ డిమాండ్లను అమలు చేస్తారనే ఆశను వ్యక్తం చేస్తూ సద్భావంతో ఆందోళన విరమించుకున్నట్లు ప్రకటించారు.
2: On that note, the Kakroj Janata Party declares that we withdraw the agitation in good faith and understanding that the agreed upon terms will be executed within the agreed upon timelines.
3: Tamam maangi jo hamari thi wo maan li gayi hai, to hum immediate effect se protesters se request karte hain ki aap withdraw kare, peacefully apne ghar wapas jaye.
0: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. సామాజిక మాధ్యమ కృషిలో ప్రధాన్ మాట్లాడుతూ గత 10 రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసన నేపథ్యంలో నెలకొన్న పరిస్థితి తనను తీవ్రంగా కలిచివేసిందని, ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని అన్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోకుండా నిరోధించడానికి, ఏ విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకుండా ఉండేందుకు తాను ప్రధానమంత్రికి రాజీనామా సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కేంద్ర మంత్రి మండలి నుండి తొలగించాలని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో డిమాండ్ చేశారు. నిరసన సమయంలో విద్యార్థులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జవాబుదారీ చేయాలని కూడా ఆ కాంగ్రెస్ నాయకుడు డిమాండ్ చేశారు. పరీక్షా పత్రాల లీకేజీ సంబంధిత అవకతవకల కేసులను విచారించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు 4 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది.

0: ఛార్జిషీట్లు దాఖలు చేసిన 3 నెలల్లోగా విచారణను పూర్తి చేయాలని వాటిని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వివేక్ రుసియా లోక్ పరీక్ష అధినియం 2024 భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత నిబంధనల కింద భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్లోని జిల్లా అదనపు సెషన్ కోర్టులను ప్రత్యేక కోర్టులుగా ఏర్పాటు చేశారు. సభలో గడిపే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగించుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన నామినేట్ అయిన సభ్యుల కోసం 2 రోజుల పాటు జరిగే ఓరియంటేషన్ కమ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: I always say in the house, debates, discussions and even disturbances, it must be always lead to a final decision. Without decision, no country can move forward. Without decision, no government can function. So decision is required. If we delay also, the right decision also becomes sometimes wrong decision. Or that becomes no decision. This is where we need to have knowledge of the rules and procedures of the house towards contributing effectively through debates.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతుండటంతో 1.15 లక్షల మంది పైగా ప్రజలు సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. శివసాగర్, చెరాయిదేవ్, జోర్హట్ జిల్లాల్లో వరద ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. తాజా నివేదిక ప్రకారం వరదల కారణంగా మరో 14 మరణాలు నమోదు కాగా తాజా మరణాలతో మృతుల సంఖ్య 61 పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో టెలిఫోన్లో మాట్లాడి రాష్ట్రంలోని వరద పరిస్థితిని సమీక్షించారు. కొనసాగుతున్న సహాయక, పునరావాస, పునర్నిర్మాణ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని విధాల సహాయం అందిస్తానని మోడీ హామీ ఇచ్చారని శర్మ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రధానమంత్రి ఇచ్చిన హామీకి, మద్దతుకు అస్సాం ప్రజలు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నారని బిశ్వశర్మ పేర్కొన్నారు. ఈరోజు గుజరాత్లో అతి భారీ నుంచి తీవ్రమైన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ తీర ప్రాంత, కర్ణాటక, గంగానది తీర ప్రాంత, పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక, ఉత్తరాఖండ్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపట్టిన 11 సహాయక చర్యల ద్వారా డామన్, దాద్రా, నగర్ హవేలీ, దక్షిణ గుజరాత్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుపోయిన 170 మందిని రక్షించినట్లు భారత కోస్ట్ గార్డ్ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. హరారేలో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల సిరీస్లోని 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబే జట్టు టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. 220 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబే జట్టు కడపటి వార్తలు అందే సమయానికి 5 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులతో ఆడుతోంది. గ్లాస్గోలో నిన్న రాత్రి జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ విభాగంలో పారా అథ్లెట్ జండూ కుమార్ కాంస్య పథకం సాధించడంతో భారత్ పథకాల పట్టికను తెరిచింది. ఈ ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ పారా అథ్లెట్ను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సమావేశించనున్నారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువకులు ప్రధానమంత్రితో సంభాషిస్తారు. పురాతన బౌద్ధ క్షేత్రమైన సారనాథ్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు చేసుకుంది. భారత సాంస్కృతిక వారసత్వానికి ఇది ఒక కీలక ఘట్టమని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభివర్ణించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సారనాథ్కు చోటు లభించడం తరతరాలుగా ప్రపంచానికి ప్రేరణ కలిగించే భావాలకు పుట్టినిల్గా భారతదేశం పోషిస్తున్న శాశ్వత పాత్రను పునరుద్ఘాటిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో షెకావత్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని అభివర్ణించారు. సారనాథ్కు బుద్ధ భగవానుడితో సన్నిహిత సంబంధం ఉందని, ఆయన జ్ఞానం, కరుణ, సామరస్యం అనే శాశ్వత సందేశం ప్రపంచానికి స్ఫూర్తినిస్తుందని ఒక సామాజిక మాధ్యమ పోస్టులో మోదీ పేర్కొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు మాజీ లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ జయంతి సందర్భంగా ఆయనకి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు, మాజీ సభ్యులు, ఇతర ప్రముఖులు సోమనాథ్ చటర్జీకి పుష్పాంజలి ఘటించారు. 2024 జూన్ 4వ తేదీన 14వ లోక్సభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సోమనాథ్ చటర్జీ 2009 మే 31వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగారు. 1999 కార్గిల్ యుద్ధంలో తమ ప్రాణాలను అర్పించిన వీర సైనికులకు నివాళులర్పిస్తూ లడఖ్లోని లామ్చన్ వ్యూ పాయింట్ వద్ద యుద్ధ సంస్మరణ కార్యక్రమంతో 27వ కార్గిల్ విజయ దివస్ సందర్భంగా 2 రోజుల స్మారక కార్యక్రమాలు నేడు ద్రాసులో ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్పై దేశం సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన కార్గిల్ విజయ దివస్గా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాంగ్రెస్ జనతా పార్టీ తమ ఆందోళన విరమించుకుంది. నీట్ పేపర్ పరీక్షల అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. హరారేలో జరుగుతున్న 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:15.

ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చేపల పెంపకానికి రైతులకు సూచనలు అందిస్తారు. నవీపేట మండల కోస్లీ గ్రామ యువ రైతు బి నాగార్జున గారు. కార్యక్రమ నిర్వహణ ఎన్ రవికుమార్ గారు. మరి కార్యక్రమంలో ముందుగా విందాం ఓ మంచి పాట.

0: ఇప్పుడు విందాం చేపల పెంపకానికి రైతులకు సూచనలు. నవీపేట్ మండల కోస్లి గ్రామ యువ రైతు బి నాగార్జున గారు అందించే వివరాలు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోస్లో నవీపేట మండలం కోస్లి గ్రామ యువ రైతు చేపల పెంపకం చేస్తున్న బి నాగార్జున గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి కొత్తగా చేపల పెంపకం చేయదలిచిన యువ రైతులకు సూచనలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నాగార్జున గారు.
2: నమస్కారం.
1: నాగార్జున గారు, సాధారణంగా ఇప్పుడు మనం చూస్తున్నాము నిరుద్యోగ యువత ఉపాధి కోసం చూస్తున్న తరుణంలో కొత్తగా చేపల పెంపకం చేయదలిచిన రైతులు మరి ఎలాంటి అంశాలను గ్రహించి చేపల పెంపకం మొదలు పెడితే బాగుంటుందో కొన్ని విషయాలు తెలియజేయండి.
2: కొత్తగా కనుక చేపల చెరువు కనుక నిర్మించాలనుకుంటే వాళ్ళు మెయిన్లీ చూసుకోవాల్సింది ఏంటంటే వాటర్ సోర్స్ అనేది పర్ఫెక్ట్లీ ఉందా లేదా అనేది. వాటర్ సోర్స్ వచ్చేసేసేసరికి మనకి టూ టైప్స్ ఉంటాయి, గ్రౌండ్ వాటర్ అండ్ కాలువలది. గ్రౌండ్ వాటర్ ఓకే కావచ్చు అని, దాంట్లో సాల్టిష్ కొద్దిగా ఉంటే ప్రాబ్లం ఏం లేదు అని, సాల్ట్ వాటర్ తోటి కూడా ప్రాబ్లం లేదు అని, కాలువ వాటర్ అయితే కనుక మనం చేపలు పెంచుకోవడానికి మంచి వాటర్. ల్యాండ్ వచ్చేసేసరికి మరీ మురం నేలలు అట్లాంటివి కాకుండా ఈ బంకమన్న నేలలు అయితే దానికి చాలా అనువుగా ఉంటుంది.
1: మరి చేపల పెంపకంలో నీటి అవసరం అని మీరు చెప్తున్నారు కదండి, మరి దీని గురించి రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి?
2: నీటి అవసరత ఇప్పుడే ఇందాక నేను చెప్పినట్టు నేను వాటర్ వచ్చేసేసేసరికి బోర్వెల్ వాటర్ ఓకే, కాకపోతే కాల్వ వాటర్ అయితే ఇంకా బెస్ట్. కాకపోతే కాల్వ వాటర్ తీసుకునేటప్పుడే మనం కాల్వ నుండి వాటర్ వచ్చేటప్పుడే దానికి ఏదైనా అంటే వల చిన్న చిన్న పురుగులు కావచ్చు ఇంకా వేరే చిన్న చిన్న చేపలు రాకుండా ఫస్టే మనం చెరువును నింపుకోవాలి. అండ్ చెరువు నింపుకో ముందే మనం ల్యాండ్ వచ్చేసేసేసరికి చెరువు ఒక 7 ఫీట్స్ అంత లోతు ఉండేటట్టు ఫస్టే చెరువుని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత చెరువులో వాటర్ వేసేసి వెంటనే చేపలు వదలకుండా దాంట్లో ప్లాంక్టన్ డెవలప్ చేస్తే కనుక అది బెస్ట్ ఉంటుంది. అంటే బెస్ట్ కాదు, అదే మంచి పద్ధతి. అది కాకుండా నేనేదో చెరువులో వాటర్ నింపేసేసిన వల గట్టలేదు అండ్ నేను చేప పిల్ల తీసుకొచ్చినా అంటే అది చాలా కష్టమైపోతుంది. మనం వేసే పిల్ల కూడా దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అంటే దాంట్లో మోర్టాలిటీ అంటే చనిపోవడం అనేది బేస్డ్ ఆన్ వాటర్. దానికి ముందే మనం నీరు నింపుకునేటప్పుడే ముందుకు ముందే మనం చేపల చెరువులో పెండ కనుక మొత్తం చల్లుకొని వాటర్ అయితే దాంట్లో ఒక 10-15 రోజుల ముందరిని మనం దాంట్లో ప్లాంక్టన్ డెవలప్ చేసిన తర్వాత చేప పిల్ల అనేది విడిస్తే అది చేప పిల్ల బ్రతకడానికి పెరగడానికి అనువుగా ఉంటుంది.
1: మరి ఇప్పుడు రైతులు నేల తయారీ విషయంలో మరి వాళ్ళకున్న కొద్ది స్థలం కావచ్చు చాలా పెద్ద స్థలం కావచ్చు, మరి చేపల చెరువు పెంచుకోవాలనుకుంటే మరి నేలని ఏ విధంగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు?
2: ఇప్పుడు ఒక పొలం ఉంటుంది కదా, పొలంలో వచ్చేసేసరికి పొలంలో ఉన్న ల్యాండ్ని పొలాలకైతే ఎట్లా ఒడ్లు వేసుకుంటాం, ఒడ్లు అంటే దాదాపు 1-1.5 ఫీట్ 2 ఫీట్స్ వేసుకుంటాం. అదే కనుక చేపల చెరువుకి వచ్చేసేసేసరికి కొత్తగా చేపల చెరువు కోసం అని నేలలు అంటే అయితే ఏముండవు, ఏ పొల ల్యాండ్ని కూడా మనం చేపల చెరువు చేసుకోవడానికి కంఫర్టే. కాకపోతే ఏంటంటే దాంట్లో ఉన్న ల్యాండ్ని మనం గట్లు పోసుకునేది దాదాపు ఒక 7 ఫీట్స్ కనుక గట్లు పోసుకుంటే అది చేపల చెరువు రెడీ అవుతుంది. అంతే, పెద్ద స్పెషల్గా చేపల చెరువు అంటే మన ఊర్లలో ఉన్నట్టు ఇది చేపల చెరువు అట్లేం ఉండదు. మీరు అగ్రికల్చర్ ల్యాండ్లో కూడా చేపల చెరువు అనేది పెంచుకోవచ్చు. అండ్ ఇంకా మన అవసరంని బట్టి మన వాటర్ సోర్స్ని బట్టి ఎంత వరకు మనం చేసుకోగలుగుతామో అంతవరకు చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ బంకమన్ను నీళ్ళు ఎందుకు అన్నానంటే బంకమన్ను నీళ్ళలో వచ్చేసేసరికి వాటర్ అనేది తొందరగా ఇంకిపోదు, వాటర్ అనేది స్టోరేజ్ అవుతుంది. అదే చౌక నీళ్ళలో వచ్చేసేసరికి తొందరగా వాటర్ అనేది ఇంకిపోవడానికి ఛాయిసెస్ ఉంటుంది. అందుకోసం బంకమన్ను నీళ్ళలు బెస్ట్. చౌక నీళ్ళలు పనికిరావు అని అయితే చెప్పట్లేదు, బంకమన్ను నీళ్ళలు బెస్ట్.
1: మరి నాగార్జున గారు, మీరు అన్నట్టు మరి రైతులకు ఉన్న స్థలాల్లోనే వాళ్ళు చెరువులు తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదండి, రైతులు మరి దానాలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
2: దానాలో పెద్ద జాగ్రత్తలు చేసుకోవడానికంటూ ఏముండదండి, కౌంట్ చేస్తే సైజుని బట్టి ఉంటాయి అన్నట్టు. పుట్టిన చేప పిల్ల వితిన్ 72 అవర్స్లో ఉంటే కనుక దాన్ని స్పాన్ అంటారు. తర్వాత వచ్చేసేసరికి ఒక 15-20 డేస్ పెంచితే కనుక అది 1/4 ఇంచు 1 ఇంచ్ అవుతుంది, దాన్ని అడ్వాన్స్ ఫ్రై అంటారు. 1 ఇంచ్ అయితే ఫ్రై సైజ్ అంటారు. 1.5 ఇంచ్ ఒక ఫింగర్, 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ని ఫింగర్లింగ్ అంటారు. అయితే మనం వేసుకునే పిల్లని బట్టి దాని అనేది డిపెండ్ అవుతుంది. ఏది స్పాన్ కనుక తెచ్చుకుంటే స్పాన్ అయితే దాదాపు హ్యాచరీస్లోనే పెంచుతారు. చేప పిల్లలు పెంచే చెరువులు వేరే ఉంటాయి, మనం కల్చర్ చేసే, కల్చర్ అంటే చేపలు ఇప్పుడు పిల్లలు పెంచడానికి 7 ఫీట్స్ డెప్త్ అవసరం లేదు, 4-5 ఫీట్స్ ఉంటే ఒక 4 ఫీట్ల వాటర్ అనేది మెయింటైన్ చేస్తే మనం చేప పిల్లలు అనేది పెంచేసుకోవచ్చు. ఆ చేప పిల్లలకి దాణా వచ్చేసేసేసరికి పల్లి చెక్క 1 ఇంచు వరకు అయితే ఖచ్చితంగా పల్లి చెక్క యూజ్ చేస్తే కనుక దాంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ కావచ్చు అండ్ దానికి కావాల్సిన ప్రోటీన్ కావచ్చు సరిపోతుంది. అండ్ ఇప్పుడు కనుక మనం కల్చర్ చేసుకోవాలనుకుంటే కనుక మనం ఫింగర్లింగ్ సైజ్ కనుక తెచ్చుకుంటే మనం దాణా అనేది యూజ్ చేస్తాం. దాణాలో ఇక ఫింగర్లింగ్ వచ్చిన తర్వాత ఓన్లీ పల్లి చెక్కనే కాదు తౌడు వాడచ్చు, దాంట్లో తౌడులో ప్రోటీన్ ఉంటుంది అండ్ పల్లి చెక్కలో వచ్చేసేసరికి ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంటుంది. దాంతో చేప పెరగడానికి అనేది చాలా మంచిగా ఉంటుంది. అయితే చేప పెరగడానికి అనేది మనం స్పెషల్గా ఫుడ్ అంటే పిల్లెట్ ఫుడ్ అని దొరుకుతుంది. పిల్లెట్ ఫుడ్ అంటే యాక్చువల్లీ ఇదే ఉంటుంది, వాటిలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ప్రోటీన్ పర్సెంటేజ్ అంత క్యాలిక్యులేట్ చేసేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. మన సైడ్ తెలంగాణలో కూడా దొరుకుతుంది కానీ అంతా కాదు. ఆంధ్రాలో అయితే ప్రతి దానికి దాదాపు దానానే యూజ్ చేస్తారు, ఈవెన్ ప్రాన్స్ కావచ్చు, ఈవెన్ చేపలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. అండ్ ఈ చేపల్లో కూడా రెండు రకాలు ఉంటాయి, వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్. కుర్రమీను ఇవి వచ్చేసేసరి నాన్ వెజిటేరియన్స్. మనం చేపలు కుర్రమీను అందరూ ఇంటర్నెట్లో చాలా మంది చాలా రకాలుగా వీడియోస్ చూసేసేసి సంపాదిస్తే కేజీ 400 వస్తాయి, ఎకరాలు ఇంత లాభం వస్తుంది అనుకుంటారు, కానీ అది చాలా తక్కువ. పిల్ల అనేది దాదాపు మనకు 5 రూపాయల నుండి 10 రూపాయలు దొరుకుతుంది. 10 రూపాయలు పిల్ల వేసేసి ఓ 10 పెంచేసేస్తే 400, 300, 600 అమ్ముడుపోద్ది అనుకుంటారు, కానీ దాని ఫీడింగ్ కాస్ట్ వచ్చేసేసరి చాలా పెరుగుతుంది. కుర్రమీను అనేది న్యాచురల్గా పెరిగే చేప, దానికి కూడా ఫీడింగ్ దొరుకుతుంది. కాకపోతే మనం ఆ ఫీడ్ కొనుక్కొచ్చి కొరమీన్ కనుక పెంచితే అది పెంచేదాన్ని బట్టి కూడా ఉంటుంది, కానీ పెద్ద ప్రాఫిట్స్ అంటూ ఏముండవు. వెజిటేరియన్ చేపల్లో వచ్చేసేసరికి 3 రకాలు ఉంటాయి, బొచ్చ, రోహు అండ్ బంగార్తీగ, ఇవిన్ని ఐఎంసి అంటారు, ఇండియన్ మేజర్ క్రాప్స్ అని. దాంట్లో వచ్చేసేసరికి మృగాలా కూడా ఉంటుంది. ఈ చెరువుల్లో పెంచుకునేటప్పుడే కూడా మనం చేప పిల్లలు వేసుకునేటప్పుడే కూడా బొచ్చ, రవాట, లేకపోతే ఈ బంగార్తీగ లేకపోతే మృగాల అని కాకుండా కానీ చేపలు ఎట్లా తిరుగుతాయంటే ఒక చెరువులో పై లెవెల్లో, మిడిల్ లెవెల్లో, డౌన్ లెవెల్లో అనేవి చేపలు తిరుగుతూ ఉంటాయి. మనం ఒక ఫీడ్ దానికి సప్లై చేస్తున్నామంటే పైన వచ్చేసేసరికి బొచ్చ ఉంటుంది, మిడిల్లో రవాట, కింద వచ్చేసే రోహు అండ్ కింద వచ్చేసేసరికి మృగాల, మన సైడ్ మిరుగ చేప అంటారు అండ్ బంగార్తీగ, ఇవి కింద పెరుగుతాయి. మనం ఫీడ్ పైన చల్లిన తర్వాత పైన బొచ్చ తినేసేస్తుంది, అది కిందకి పెరుగుతున్న కొద్దీ కింద రోహు తింటది, కింద మరీ కిందకి వెళ్ళేసేసరికి బంగార్తీగ కావచ్చు, మృగాల, అట్లా మనకి బెనిఫిట్ ఉంటుంది. అండ్ చెరువులో కూడా మనం చేపలు వేసుకునేది కూడా దాదాపు ఇట్లానే కాకుండా, ఇప్పుడు నేను చెప్పినట్టు మొత్తం ఒకటే టైప్ కాకుండా ఈ 3 టైప్స్ వేసుకుంటే బెస్ట్. ఒక ఎకరం ఉంది, ఎకరంలో దాదాపు ఒక 5,000 వరకు చేప పిల్లలు అనేవి వేసుకోవచ్చు. 5,000లో 2,000 కౌంట్ బొచ్చ, 2,000 రవాట, 1,000లో 500 మృగాల, 500 బంగార్తీగ, లేదంటే 1,000 మృగాల, లేదంటే 1,000 బంగార్తీగ అనేవి వేసుకోవచ్చు. అట్లా తీసుకుంటే కనుక చేప అనేది మంచిగా పెరుగుతుంది. అదే కనుక ఒకటే సైజ్ వేసుకుంటే మనం చేప ఫీడ్ వేస్తాం, ఫీడ్ పైన తినేసేస్తే కింద మొత్తం వేసేపోతుంది. ఇది స్టెప్ వైజ్గా తింటూ వస్తాయి. మనం వేసుకునే ఏరియాని బట్టి పిల్ల అనేది గ్రోత్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఇంత చిన్న ఏరియాలో ఇంత చేప వేసుకుంటే ఇంత లాభం వస్తుంది అని కాదు, కానీ యావరేజ్గా 5,000 పిల్ల వేసుకుంటే కనుక పర్ ఎకర్కి అది కొంచెం మంచి కౌంట్. 3 రకాల చేపలు 3 పెంచుకుంటే 3 అంచెలుగా దానికి దాన అనేది అందుతుంది. చేపల చెరువు మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మెయిన్గా మనం చేప పిల్ల వదిలే ముందర మనకు ఈ నీటి కాకులు, నల్ల ఈ కొంగలు అంటాం, నీటి కాకులు అంటాం, ఈ కొంగలతోటి మనం వేసిన చేప పిల్ల అనేది తినేసేస్తుంది. మనం అనుకుంటాం చేపలు చెరువులో చేపలు ఉన్నాయని మనం అనుకుంటాం, కాకపోతే కొంగలు తినేది తినంది మనకు తెలియదు. అట్లాంటప్పుడు ఆ చెరువుకి అనేది మనం బర్డ్ ఫెన్సింగ్ అండి, బర్డ్ ఫెన్సింగ్ తయారు చేసుకుంటే మంచిది అండ్ ఖచ్చితంగా కూడా చేసుకోవాలి. బర్డ్ ఫెన్సింగ్ అంటే ఇట్లా మన పతంగి దారం లాగా ఉంటుంది, లైన్గా సీరియల్ వైజ్గా అనేది చేప రాకుండా వాళ్ళు వలల్లాగా కట్టేసేస్తారు, అది ఖచ్చితంగా కట్టుకుంటే మంచిది.
1: మరి అదేవిధంగా నాగార్జున గారు, సాధారణంగా చేపల పెంపకంలో మరి ఈ పెంపకదారులు ఎట్లాంటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది, మరి వాటిని ఎలా అధిగమించాలండి?
2: మెయిన్ వచ్చేసి సార్ ఎక్స్పీరియన్స్ అండ్ మ్యాన్ పవర్, ఒక్కరున్నా సరిపోతుంది. యాక్చువల్గా

0: ఏంటిదంటే ఒక ఎకరం 2 ఎకరాలంటే సొంతంగా చేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఒకవేళ 10 ఎకరాలు చేపల చేటు చేసుకుంటామంటే మనం మ్యాన్ పవర్ పెట్టుకుంటాం. మ్యాన్ పవర్ వచ్చేసేసరికి ఎక్స్పీరియన్స్ మ్యాన్ పవర్ పెట్టుకుంటే వాళ్ళకు తెలిసిపోతుంది, అంటే వాటర్ కలర్ని బట్టి తెలిసిపోతుంది. మనం దాణా వేసాం కదా, దాణా వేసిన తర్వాత ఆ దాణా డైరెక్ట్ తింటుంది, తినేది తింటే తినకుండా ఆ దాణాతోటే ఈ పల్లి చెక్క వచ్చేసేసరికి ప్లాంక్టన్ డెవలప్ అవుతుంది. చేప అనేది ఓన్లీ మనం వేసే దాణాతోటే పెరగదు, దాంట్లో ఉండే ప్లాంక్టన్ లెవెల్స్ తోటి కూడా దాణా అనేది పెరుగుతుంది. ఆ ప్లాంక్టన్ లెవెల్ కలర్ని బట్టి లైట్ గ్రీనిష్ కలర్ ఉంటే కనుక చేప అనేది పర్ఫెక్ట్. అది మరీ లైట్ గ్రీనిష్ కాకుండా మరీ వాటర్ లెవెల్లో ఉంది అంటే కనుక ప్లాంక్టన్ డెవలప్ అయితే లేదు. మరీ ఫుల్ గ్రీనిష్ అయిపోయింది అంటే కనుక అది ప్లాంక్టన్ ఎక్కువ జనరేట్ అయిపోతుంది, అప్పుడు దాణా తగ్గించుకోవాలి. అంటే వాటర్ కలర్ని బట్టి మనం దాణా ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలా అనేది బేస్డ్ ఆన్ చేసుకోవాలి.
1: మనం చూస్తే అర్థమైపోతుంది,
0: అది మనకు అలవాటు అయినా కొద్దీ మనకు తెలిసిపోద్ది. వాటర్ వచ్చేసేసరికి మరీ గ్రీన్ అయితే కనుక వాటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎండాకాలం ఉంది, వాటర్ అనేది దొరకవు, కాలువలు కావచ్చు బంద్ ఉంటాయో నడుస్తాయో, బోర్లు కూడా సన్నం బారుతుంది మొత్తం కే బారది. అట్లాంటప్పుడు ఏమైంది అంటే వాటర్ లెవెల్ 5 ఫీట్స్ 4 ఫీట్స్ కాకుండా 3 ఫీట్స్ అట్లా ఉన్నాయంటే వాటర్ లెవెల్ అనేది తగ్గిపోవట్లా ఎండ కొట్టేసేసి వాటర్ హీట్ అయిపోయి చేప పెరగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మనం ఒకవేళ 5 ఫీట్లు 6 ఫీట్లు కనుక వాటర్ మెయింటైన్ చేస్తే పైన 0.5 ఫీట్ 1 ఫీట్ వాటర్ వేడైపోయినాయని ఎండ టైంలో చేప అనేది కిందికి వెళ్ళిపోతుంది. వాటర్ లెవెల్ తక్కువ ఉంటే కనుక ఆ ప్రాబ్లం వస్తుంది.
1: మన ఎండాకాలం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ విషయాన్ని గమనించాలి.
0: ఈ విషయం ఖచ్చితంగా, అంటే వాటర్ వచ్చేసేసరికి ఆ చేప ఉంది కదా 4 ఫీట్స్ ఉన్నాయి కదా చేప బతికేస్తాయి కదా అనుకుంటాం కావచ్చు, కానీ ఆ వేడి వచ్చేసేసరికి చాలా ఉంటుంది.
1: మరి మీరు అన్నట్టుగా రైతు సోదరు ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా నాగార్జున గారు, చాలామంది రైతులు చేపల పెంపకం చేపట్టి మేము నష్టపోయామని చెప్తారు కదండి, మరి ఈ నష్టపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటండి?
0: ప్రధాన కారణం వచ్చేసేసరికి ఎక్స్పీరియన్స్ లేకపోవడమే అండి. ఒక ఎకరం పంట పండిస్తే దాదాపు 40 బస్తాలు వెళ్తుంది. 40 బస్తాలు అంటే దాదాపు ఒక 25 క్వింటాలు 26 క్వింటాలు. ఓ 26 క్వింటాలు క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ ఇప్పుడు మనకు ఉన్న రైతు మద్దతు ధర 2,500 పట్టుకున్నా కానీ దాదాపు ఎంత అవుతుంది, 2,500 × 75,000 రూపాయలు అవుతుంది. 75,000 రూపాయలకి మనకు పెట్టుబడి 35,000 నుండి 40,000 అవుతుంది. మనకు ఎకరానికి ఒక 30,000 రూపాయలు మనకు మిగులుతుంది. 2 పంటలు వేసుకున్నా కానీ 60,000 రూపాయలు మిగులుతుంది. కాకపోతే ఇప్పుడు మనం చెప్పినట్టు ఒక ఎకరంలో కనుక ఒక 5,000 చేప పిల్లలు వేసుకుంటే కనుక దాన్ని ఖచ్చితంగా మంచిగా పెంచితే ఒక 5,000 టన్నులు వెళ్తుంది. మార్కెట్ రేట్ హోల్సేల్లో ఎంత తక్కువ తక్కువలో క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ 80 రూపాయల కిలో చొప్పున 4 లక్షలు వస్తుంది హోల్సేల్ రేట్లో మనం అమ్ముకోవాలనుకున్నా కానీ. చేప పిల్ల కాస్ట్ వచ్చేసరికి మనం ఫింగర్లింగ్ సైజు, సైజును బట్టి ప్రైస్ ఉంటుంది. 1 ఇంచ్ అయితే 1 రూపీ, 2 ఇంచెస్ 2 రూపీస్, 3 ఇంచెస్ అయితే 3 రూపీస్, 4 ఇంచెస్ అయితే 4 రూపీస్. మనం సాధ్యమైనంత ఎంత పెద్ద పిల్ల తెచ్చుకుంటే దాంట్లో చనిపోయే చాయిస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దాదాపు 4 ఇంచులు 3 ఇంచులు లేదా 4 ఇంచులు పిల్ల తీసుకొచ్చుకొని పెంచుకుంటే మనకు బెస్ట్. అట్లాంటిది మనం ఫీడింగ్ని పెంచేసేసి మనకు దాదాపు ఎంత లేదనుకున్నా కానీ 5 టన్నులు 4 లక్షలు మనకు ఖర్చు వచ్చేసేసరికి పిల్ల కాస్టు ఒక 5,000 చేపలు వేసుకుంటే 5,000 × 4 రూపాయలు వేసుకుని 20,000 రూపాయలు అవుతుంది. దానా కాస్టు లేబర్ కాస్ట్ అనేది అంతా పోను మనకు 1,50,000 నుండి 2 లక్షల మధ్య ఖర్చు అయినా కానీ మనకు ఎకరాన 2 లక్షల ప్రాఫిట్ ఉంటుంది. అదే పొలంలో వచ్చేసేసరికి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 70,000 ఉంది, ఇది 2 లక్షలు వస్తుంది, 1,50,000 నుండి 2 లక్షలు. మెయిన్ బెనిఫిట్ అది. చేపల చెరువులు కాకపోతే ఏంటిదంటే వాళ్ళకి అలవాట్లేదు, మన తెలంగాణలో
1: అవగాహన కూడా లేదు.
0: అండ్ డిసీజెస్ వచ్చేసరికి చేపల్లో పెద్ద మేజర్గా అంటూ డిసీజ్ అయితే ఏం రావు. ఓ 2-3 రకాలు ఉంటాయి. ఒకటి పెయిన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే పెయిన్ అంటే ఏంటంటే ఇప్పుడు మన తల్లో పేలు ఎట్లా అయినట్టే చేప పట్టుకుంటే దాని కింద ముప్పల దగ్గర కావచ్చు సాఫ్ట్ ప్లేసెస్ అంటే మృదుత్వం ఉన్న ప్లేసెస్లో ఇట్లా పెయిన్లాగా అంటుకుంటుంది. దాంతో చేపకి ఇరిటేషన్ వచ్చి ఫీడ్ సరిగ్గా తినకపోవడం, మనకే మామూలుగా ఏదన్నా ఉంటే చిట్చిట్ అవుతుంది అట్లాంటిది, దానికి కూడా దురదైపోయి అది ప్రాపర్గా అనేది చేప అనేది పెరగదు. ఒకటి ఇంకోటి మొప్పల్లో పురుగు అట్లా ఉంటుంది. పురుగులతోటి ఏమైంది అంటే సేమ్ ప్రాబ్లం, అది మనం పెట్టే ఫీడ్కి వచ్చేసేసరికి అదే అన్హెల్దీ. ఇది ఈ రెండు కనుక మనం దాదాపు పిల్ల ఉన్న టైంలో మనం ఫింగర్లింగ్ వేసిన తర్వాత ఫస్ట్ ఆల్టర్నేటివ్ డేస్ లేకపోతే 2 డేస్కోసారో 3 డేస్కోసారో మనం ఏది విసురుడు వాళ్ళేసేది చేపను తీసేసి అది ఏ గ్రోత్ ఉంది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే చేప గ్రోత్ పెరుగుతుందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. పెరిగిన తర్వాత దానికి వచ్చేసేసరికి ఇట్లాంటి రోగాలు కనుక మనం చేపను రెగ్యులర్ చూస్తే మనకు అర్థమైపోద్ది. చేసిన తర్వాత ఈ పెయిన్ అనేది మనం చేపను బయటకు తీసిన తర్వాత చూస్తే తెలిసిపోద్ది. అది ఒకటి. ఈ మొప్పల్లో కలర్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే అది కూడా తెలిసిపోతుంది. అట్లా వచ్చినప్పుడు డెల్టా మైత్రిన్ అని దొరుకుతుంది. నీళ్ళల్లో కలుపుకొని ఎకరానా 200 ml అట్లా నీళ్ళల్లో కలుపుకొని మనం పిచికారీ చేసేస్తే కనుక

0: ప్రాబ్లం పోతుంది. అది కాకుండా ఇంకేముంటుంది, అప్పుడప్పుడు మొప్పల్లో వచ్చేసేసరికి ఇట్లా చిన్న కురుపుల్లాగా తయారైతాయి. అట్లాంటప్పుడు మనం ఫీడ్ వేసినప్పుడు కొద్దిగా కళ్ళు ఉప్పు కనుక వేసేస్తే దాంతో కూడా క్యూర్ అయిపోతుంది. మెయిన్ మేజర్గా వచ్చేవి ఇవే వ్యాధులు. దీన్ని మనం చూసుకుంటే కనుక మనకు చేపలు అనేవి పెద్ద డిసీజెస్ అంటూ పెద్దగా ఏం రావు. తెలంగాణలో చేపల చెరువు ప్రోత్సహించడానికి మన సెంట్రల్ నుండి ఒక స్కీమ్ ఉందండి, PMMSY అని, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని. అది వచ్చేసేసరికి కొత్తగా చేపల చెరువు తీసుకోవాలనుకునే వాళ్ళకి గవర్నమెంట్ నుండి సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీ కూడా ఎట్లా అంటే 1 హెక్టార్ అంటే 2.5 ఏకర్స్. 2.5 ఏకర్స్ కి ఒకవేళ SCలు అయితే కనుక 60% సబ్సిడీ ఉంది, BC మహిళలు అయితే 60%, BC పురుషులు అయితే కనుక 40% సబ్సిడీ ఉందండి. ఆ సబ్సిడీ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక యూనిట్ కాస్ట్ 1 హెక్టార్ క్యాలిక్యులేట్ చేస్తారు. 1 హెక్టార్కి వచ్చేసేసరికి 2.5 ఎకరాలకి 11 లక్షలు అనేది యూనిట్ కాస్ట్ అండి. యూనిట్ కాస్ట్లో 7 లక్షలు వచ్చేసేసరికి మనం చేపలు చెరువు తవ్వకానికి 7 లక్షలు అవుతాయి. 4 లక్షలు పెట్టుబడి సహాయం కింద అనుకోండి, అది 4 లక్షలు అయితే దీంట్లో మొత్తం యూనిట్ కాస్ట్ 11 లక్షలు అయితే దాంట్లో ఎస్సీ వాళ్ళకి 60% సబ్సిడీ. అంటే 60% అంటే దాదాపు 660,000 ఎస్సీ వాళ్ళకి, బీసీ మహిళలకు కూడా 60%, బీసీ జనరల్ పురుషులకైతే కనుక 4 లక్షలు సో అండ్ సో అది ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న మన ఫిషరీస్ ఆఫీస్లో కనుక వెళ్ళి మనం FDOSR ని కలిస్తే అండ్ ఆఫీస్లో కలిస్తే వాళ్ళు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు, బాగుంటుంది. కొత్తగా యువ రైతులు వచ్చేసేసరికి ఇది ఉపయోగించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసేసరికి మార్కెటింగ్. మార్కెటింగ్ వచ్చేసేసరికి మనకేం పెద్ద ఎక్కడనో తీసుకొని ఎక్కడనో కాకుండా మార్కెటింగ్లో 2 రకాలు ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు చేప అనేది 10 మంత్స్లో ఒక 1 కేజీ వరకు పెరుగుతుంది. ఇప్పుడు 5,000 చేపలు వేసుకున్నాం, 5,000 చేపలు వేసుకున్న తర్వాత అది ఏంటంటే ఒక 6 మంత్స్ 7 మంత్స్ దాదాపు ఒక 10 మంత్స్ పడుతుంది. అన్ని చేపలు ఒకటేసారి 1 కేజీ పెరిగేదేమో ఒకటి తొందరగా పెరుగుతుంది, ఒకటి కొద్దిగా లేట్గా పెరుగుతుంది. అట్లా కాకుండా మనం ఒక 6 మంత్స్ 7 మంత్స్ అయిన తర్వాత పట్టడం స్టార్ట్ చేసి కేజీ పైన పెరుగుతుంది. 1 ఇయర్లో 7-8 మంత్స్ అయిందంటే 1 కేజీ వరకు వచ్చినట్టు కనుక అమ్ముకుంటే బెస్ట్. ఇప్పుడు కొత్త కల్చర్ ఒకటి స్టార్ట్ అయింది, జనాలు డబ్బులు పోని ఫ్రెష్ చేపలు కావాలంటున్నారు. ఫ్రెష్ అంటే బతుకున్న చేపల్ని ప్రిఫర్ చేస్తున్నారు. డబ్బులు ఎక్కువైనా సరే ఫ్రెష్ చేపలు కావాలంటున్నారు. మొట్ట చేపలు అంటే బతికేసేస్తాయి, మన వాటర్ లేకున్నా అని గంట బతుకుతాయి, 2 గంటలు బతుకుతాయి. అట్లా కాకుండా ఈ తెల్ల చేపలు, ఈ రవ్వు బొచ్చు మృగాలు కావచ్చు బంగారు కావచ్చు, తీసిన తర్వాత ఒక 2-5 నిమిషాలు కూడా బతకదు. అట్లాంటిది కాకుండా దానికి ఏం చేయాలి అంటే కనుక ఒకవేళ మనం పెద్ద మొత్తంలో కనుక చేసుకుంటే పెరిగినే పెరిగినట్టు దాదాపు మనకు రిక్వైర్మెంట్ ఎంత ఉంది, మన మార్కెటింగ్ కెపాసిటీ ఎంత ఉంది అన్న తర్వాత ఇప్పుడు డ్రమ్ములు దొరుకుతాయి. డ్రమ్ముల్లో వచ్చేసేసరికి ఆక్సిజన్ సిలిండర్ 200 రూపాయలకు రిఫిల్ ఇస్తారు. అది తీసుకొచ్చి ట్రాన్స్పోర్టింగ్కి ఎలా వెహికల్ కావాలి, ఆక్సిజన్ పెట్టి తీసేసుకుంటే మనం రెగ్యులర్గా చేపలు వచ్చేసరికి 150 రూపాయల కిలో, మన దగ్గర కొన్నాం 80 రూపాయలకే కొంటారు, హోల్సేల్గా అమ్మడం 150 రూపాయల కిలో అమ్ముతారు. అది కాకుండా రిటైల్గా మనం బతుకున్న చేప అమ్మాలంటే కనుక 200 రూపాయలు అన్నా కానీ మంచి మార్కెట్ ఉందండి. కానీ అది మెయిన్ వచ్చేసేసరికి ట్రాన్స్పోర్టింగ్ ప్రాబ్లం. ట్రాన్స్పోర్టింగ్ విత్ ఆక్సిజన్ తోటి చేసి కనుక సెల్ చేస్తే చాలా బెనిఫిట్ అండ్ జనాలు కూడా అలవాటవుతారు. ఇప్పుడు చాలామంది ఆలోచించేది ఏంటంటే చేప ఎప్పడదో, ఒక్కోసారి వాళ్ళకు కూడా తెలియదు, తెలియని వాళ్ళు ఏదో చేప అమ్మేసేస్తారు, అది స్మెల్ వస్తుంది, అరే ఒకసారి తిన్న తర్వాత అరే చేపలు కౌసు వస్తాయి లేదంటే మురిగిపోయిన వాసన. చేప అనేది తీసిన తర్వాత ఫ్రెష్ది, ఎంత ఫ్రెష్ది తింటే అంత టేస్టీ ఉంటుంది, మెయిన్ అదే. దాన్ని ఇట్లా మార్కెటింగ్ కనుక ఇట్లా చేసుకుంటే మనం ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో అది బెస్ట్ మార్కెటింగ్. అది అమ్ముకున్న తర్వాత మనం చేప ఇప్పుడు ఒక సైజ్ పెరిగిన తర్వాత తీసేస్తున్నా కొద్దీ ఆ చేప తిరగడానికి అప్పుడు మనకు చెరువులో కూడా చేప తిరగడానికి స్పేసియస్ ఉంటుంది. మనం ఒక రూమ్లో ఉంటాం, ఒక 20 మంది ఉంటాం, ఫ్రీగా తిరగరాడు. అదే 20 మంది పోయి 10 మంది అయితే ఫ్రీగా తిరుగుతారు. అట్లా చేప పెరగడానికి మెయిన్ కాన్సెప్ట్ అది. 5,000 దగ్గర 10,000 కూడా వేసుకోవచ్చు, కానీ గ్రోత్ అనేది అంత ఫాస్ట్ ఉండదు. అయితే మనం పెరిగినే పెరిగినట్టు కనుక దాదాపు అంటే రెగ్యులర్గా రోజు అని కాకుండా దాదాపు వీక్లీ లేదంటే 15 డేస్కి ఒకసారి అట్లా పెరిగిన చేపని మనం అమ్మేసుకుంటే కనుక చేప ప్రాఫిట్ వస్తుంది, ప్లస్ ఉన్న చేపని గ్రోత్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ మనకు కూడా ఇప్పుడు మనం పెరిగిన తర్వాత 7-8 మంత్స్ అప్పటికే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు 7-8 మంత్స్ తర్వాత మనం అమ్మడం స్టార్ట్ చేసామంటే మనకు రిఫండ్ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడిలా కన్వర్ట్ చేయొచ్చు. మరీ 10-12 మంత్స్ మనం పెట్టుబడి పెట్టకుండా అది బెస్ట్ ఆప్షన్.
1: మరి నాగార్జున గారు, యువ రైతులు ఎవరైనా ఉత్సాహం ఉన్నవాళ్ళు, చేపల పెంపకం చేపట్టదలిచిన వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ నెంబర్ మీద కాల్ చేసి మరి ఎప్పుడు మీతో మాట్లాడచ్చు అంటారు?
0: నా నంబర్ వచ్చేసేసరికి 9298100111 అండి. ఫామ్ కూడా కోస్లీ గ్రామంలో ఉంది, నవ్పేట్ బాసర్ రూట్లో ఫకీరాబాద్ అనే విలేజ్ నుండి లోపలికి ఒక 3 కిలోమీటర్స్ వచ్చిందంటే మా ఫామ్ ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు.
1: మరి నాగార్జున గారి మొబైల్ నంబర్ అండి 92981001111 నంబర్ మరోసారి అండి 92981101. మరి నాగార్జున గారు, మీరన్న విషయాలు రైతు సోదరులు, అదేవిధంగా యువ రైతులు ఖచ్చితంగా చేపలు పెంచేవాళ్ళు అవగాహన పెంచుకొని మంచి లాభాలు సాధిస్తారని ఆశిద్దామండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరుల కోసం మంచి విషయాలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు చేపల పెంపకానికి రైతులకు సూచనలు నవీపేట్ మండల కోస్లీ గ్రామ యువ రైతు బి నాగార్జున గారు అందించిన వివరాలు విన్నారు.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితమవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
7: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
6: అదెలా?
7: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
8: ఇది ఎవరి నంబర్ బాబు?
7: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
6: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
7: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
8: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
7: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
8: నిజంగా?
7: 16 నెలల నిజం.
9: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.

ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సినీ గీతాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా, గబని నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూన మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
0: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
4: అంతా మంచిగున్నాను రా.
0: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
4: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
0: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
4: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
0: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
4: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
4: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
0: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
0: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
6: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
0: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
6: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాయి. అయినా మన ఇల్లు మన ఇంటి

0: పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
1: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
4: ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి బలగం సినిమా నుండి మంగ్లీ రామ్ మిరియాల బేమ్స్ శశిరిలో గానం చేసిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం బీమ్స్ సెసిరిలియో.
5: ఇంకా వింటున్నావురా బాలు, ఇప్పుడు వద్దాం రా ఊళ్ళో కొన్ని అక్క.

0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
2: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన బాణి,
1: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
3: మేరే ప్యారే దేశవాసియో,
2: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.

0: మరి కార్యక్రమంలో ముందుగా విందాం కొన్ని ప్రకటనలు.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
3: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్ కలీలవాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీలవాడి, నిజామాబాద్.
6: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
5: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: సెల్ 9444004837.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రకటనలు విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో. ముందుగా వినబోయే పాట ఇద్దరు మిత్రులు చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు.

మీరు విన్న పాట లక్ష్మి చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెచ్పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, తలనొప్పి, ఛాతి మంట మొదలైన సమస్యలకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట మురారి చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్, కానాజీగూడ, ఇందిరానగర్ నుండి శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్య, రాజు, సాయిభూషణం, జాహ్నవి, పల్లవి, మౌనిక, శ్రీనిధి. మరి వీరందరి కోరికపై మురారి చిత్రం నుండి ఈ పాట విందాం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 28వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సర్వసాధారణంగా షుగర్ పేషెంట్లలో వచ్చే డయాబెటిక్ రెటినోపతి గురించి ప్రముఖ నేత్ర వ్యాధుల వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట మహాత్మా చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వెల్లుల శివాజీనగర్ నుండి వేముల రాజేశ్వర్, రాధ, గౌతమి, శ్రీనిధి, బొమ్మగంటి రామకృష్ణ, లత, నవ్యశ్రీ, వేదశ్రీ, నివాన్, జయంత్, వేముల ప్రసాద్ మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 28వ తేదీ మంగళవారం ఉదయం 7:58 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు, వంకరపళ్ళు, నోటి దుర్వాసన, క్లిప్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్ గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో తర్వాతి పాట ధనమా దైవమా చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నావనంది నుండి శ్రీరామ్ వసంత, భారతి, లాస్య, సాన్విక, శ్రీరామ్ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ చారి, శ్రీకాంత్ చారి మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

0: మీరు విన్న ఆ పాటతో ఈనాటి అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. వినే ముందుగా ఓ ప్రకటన విందాం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: ఇప్పుడు విందాం జానపద గీతాలు.